0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గురుజీ, అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?
2: ఎందుకంటే

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎంలో ఇంతవరకు మీరు వందనాలు సినిమా భక్తి గీతాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు.

0: అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు, ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం, ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
0: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, రెండో దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
3: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి

0: అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదికర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానూ మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టాస్ ప్లేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంత.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?

0: చెప్పండి.
1: సార్ రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి?
1: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నా అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి FM నే వింటాను.
5: గుడ్ మార్నింగ్ మ్యామ్.
6: హాయ్ స్టూడెంట్స్.
5: గుడ్ మార్నింగ్.
6: సరే ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
7: Yes, ma'am.
6: చెప్పండి.
7: SR రంగనాథన్ మ్యామ్.
6: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
7: Yes, ma'am.
6: గుడ్ గుడ్.
7: కాఫీ టైమ్ ఏంటి రోష్ని? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి

0: అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్టేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల

0: సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ 3 క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి కాఫీ టైం ప్రోగ్రాంలోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఒక మంచి కాఫీ తాగిన ఫీలింగ్ కలగాలి అంటే కాఫీ టైం ప్రోగ్రామ్ అయితే వినాల్సిందే అనమాట. సో మరి ఈరోజు డే స్పెషాలిటీస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీ అందరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు డే స్పెషాలిటీస్ ఏంటి అంటే కనుక జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం అనమాట, అంటే నేషనల్ కేర్ ఫర్ కిడ్స్ డే, అలాగే వరల్డ్ క్లీనప్ డే అంటే ప్రపంచ పారిశుధ్య దినోత్సవం, దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అనమాట, అంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవం. సో వీటన్నిటి గురించి ఇవాళ కాఫీ టైంలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం జనతా గ్యారేజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

అశోక్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా మరి ఈ రోజు డే స్పెషాలిటీస్ గురించి. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది ఏంటి అంటే కనుక జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం అనమాట. దీని గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20 అంటే ఈ రోజే అనమాట జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం మనందరం జరుపుకుంటాం అనమాట. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలకి విద్యాపరమైన, భావోద్వేగపరమైన సంరక్షణని అందిస్తూనే ఉంటారు కదా, అంటే ఎమోషనల్గా అలాగే ఎడ్యుకేషన్ పరంగా అనమాట. పోషకాహారం అందించడం, పాఠాలు చదివి చెప్పడం, కళ విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తూ వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటారనమాట. సో ఇవన్నీ అసలు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే కనుక ఈరోజు జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం కాబట్టి. మరి వీటన్నిటితో పాటు టైం మేనేజ్మెంట్ కూడా పిల్లలకి నేర్పించమని, అందుకు కొన్ని సూత్రాలు పాటించమని చెప్తున్నారనమాట నిపుణులు. మరి ప్రతీది అసలు ఏదైనా సరే చాలామంది టైం చాలట్లేదు అంటారు, బిజీగా ఉన్నాం అంటారు, టైం కుదరట్లేదు అంటారు. అసలు మనం టైంని తలుచుకొని టైం అంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ లేదనమాట. నిద్ర అసలు మనకి డే స్టార్ట్ అవుతుంది టైంతో కదా, ముఖ్యంగా మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడైతే టైం. ఒక బృందావన్ కాలనీ మూవీలో సీన్ అయితే గుర్తొస్తుంది అనమాట. సో నైట్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే వాడు అడుగుతూ ఉంటాడు కదా యాక్చువల్లీ, సో ఎప్పుడు మార్నింగ్ 5 అవుతుంది అని చెప్పి అలా గంట గంటకి. సో అలాగే ఉంటుంది అనమాట. ఎనీవే టైం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. సో టైంకి అంత వాల్యూ ఉంది, కానీ మరి పిల్లలకి కూడా దీని వాల్యూ తెలియాలి అంటే ఖచ్చితంగా కొన్ని నిపుణులు చెప్పిన అంటే విషయాలైతే మనందరం తెలుసుకోవాలన్నమాట. అవేంటి అనేది ఇవాళ కాఫీ టైంలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ డే స్పెషాలిటీస్ ఉన్నాయి కదా, అవి కూడా మాట్లాడేసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ లవ్ స్టోరీ నుంచి అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా పిల్లలకి అన్ని మనం అందిస్తూనే ఉంటాం, వాటితో పాటు టైం మేనేజ్మెంట్ కూడా పిల్లలకి నేర్పించమని చెప్పి అందుకు కొన్ని సూత్రాలు అయితే పాటించమని నిపుణులు చెప్తున్నారు అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఏంటి ఆ సూత్రాలు అంటే కనుక, పిల్లలకి ఏది నేర్పినా సరే చిన్న వయసు నుంచి నేర్పాలన్నమాట. తర్వాత చెప్పచ్చులే అనుకుంటే పరిస్థితి ఏంటో తెలుసా, అస్సలు సినిమా ముందుంది అనే సాంగ్ లాగే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కనుక, ఇప్పుడు అంటూ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి మనం ఏదైతే చెప్తూ ఉంటామో అప్పుడు వింటే తర్వాత ఆటోమేటిక్గా వినడం అనేది అలవాటైపోతుందన్నమాట. ఇక తర్వాత మన మాట ఇంకా లక్ష్య పెట్టమని ఎలా అంటే, మీ అందరికీ తెలిసిందే అనమాట, మొండి కటాల్లాగా తయారైపోతారు. ఇంకా అప్పుడు అసలు ఇంకా చెప్పింది చెప్పడానికి కూడా ఏమి ఉండదు అనమాట. కాబట్టి సో ఏదైనా సరే చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే తర్వాత మన మాట వినడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మళ్ళీ మనం ఎదురు చెప్తున్నారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, అసలు పెంకి పిల్లల్లో అంటున్నారండి మా మాట, అస్సలే ఇప్పుడు పిల్లల గురించి మనం కావ్యాలు పుస్తకాలు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అనమాట. కాబట్టి చక్కగా వాళ్ళకి స్కూల్లో కూడా యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి కదా, మొక్కలు నాటడం, చక్కగా ఇప్పుడు యాక్టివిటీస్ కూడా యాక్చువల్గా బాగుంటున్నాయి, విత్తనాలు వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి సో మీరు కూడా ఇంకా అలాంటివి ఇచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి, ఏదైనా అప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి కూడా తెలుస్తుంది అనమాట. అలాగే రోజు చేయాల్సిన పనులకి టైం టేబుల్ ప్రిపేర్ చేయండి. ఇది నిజంగా మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం రోజు ఏం చేయాలి. ఇంత మంచి అలవాట్లు ఉంటే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అయిపోతారు కదా. సో మనకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు మనకి ప్రతిబింబాలన్నమాట. కాబట్టి చక్కగా రోజు చేయాల్సిన పనులకి టైం టేబుల్ అనేది మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే, ఈ సమయంలో ఈ పని చేయాలి, ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ టైంలో బాత్ కంప్లీట్ చేసేయాలి, ఈ టైం కల్లా నువ్వు రెడీ అయిపోవాలి. అండ్ ఇండివిజువల్గా ఇప్పుడు పిల్లల్లో నచ్చింది ఏంటంటే చక్కగా వాళ్లే షూస్ వేసుకుంటారు, వాళ్ళ డ్రెస్ వాళ్లే, అంటే కొంచెం పెద్ద అవుతున్న కొద్ది అనమాట. సో ఇండివిజువల్గా పనులు చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకేమొచ్చులే చిన్నపిల్లడు కదా అని చెప్పి అనుకోకండి. ఇండివిజువల్గా నేర్చుకోవడం, పనులు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడు ఏంటి అంటే ఇట్లా టైం నియంత్రణ ఉంటేనే దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అనమాట. అలాగే ప్రతి దానికి ఒక లక్ష్యం పెట్టుకోవడం చిన్నతనం నుంచే నేర్పించాలన్నమాట. పోటీతత్వం వల్ల అనుకున్నది వేగంగా సమర్థవంతంగా జరుగుతుంది. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కాదు, ఇక్కడ పోటీతత్వం అంటే మార్కులు బాగా రావాలి, అందరికన్నా నువ్వు యాక్టివ్గా ఉండాలి అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం రాకపోతే వాళ్ళకి చూడు ఎలా వచ్చినాయో, జనరల్గా మనందరిలో ఈ ధోరణి అయితే ఉంటుంది, వీళ్ళకి చూడు చూడు అసలు వాళ్ళ అబ్బాయి ఎంత చక్కగా తెచ్చుకున్నా, అలా అస్సలు కంపేర్ చేయొద్దు. అంటే మన ప్రయత్నం మనం చేసాం, సో ఈసారి ఇంకొంచెం బాగా ఎఫర్ట్స్ పెడితే నీకు ఇంకా మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది, సిల్వర్ మెడల్ వచ్చిందనుకోండి, ఈసారి గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. అలా తన గురించి మాత్రమే మాట్లాడండి తప్ప అస్సలు వేరే వాళ్లతో పోల్చొద్దు, ఎందుకంటే ఇది పిల్లల్లో ఆత్మన్యూనత భావానికి గురి చేస్తుంది. ఫ్యూచర్లో అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది తెలియకుండానే మనం తగ్గించేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి అస్సలు కంపేర్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం పోటీతత్వం అంటే మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వస్తే వాడికి ఏదైనా ఫేవరెట్, అంటే పిల్లలు ఎవరికైనా ఫేవరెట్ గేమ్ ఏదైనా ఉందనుకోండి అది కొనిస్తామని, పజిల్స్ అని చెప్పి

వాళ్ళకి ఇంకా క్రేయాన్స్ అని ఇంకా చాలా ఉంటాయి కదా పాపం, వాళ్ళు అడిగేవి అవే కదా కలర్ పేపర్స్ అని. సో ఇలాంటివన్నీ ఈసారి ఫస్ట్ వస్తే ఇది కొనిస్తాం, ఇలా ఇలా చెప్పడం వల్ల ఏంటి అంటే వాళ్ళు పోటీతత్వంతో అందరితో పోటీ పడుతూ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అనుకున్నది సాధించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం టైం మేనేజ్మెంట్ గురించి, మరి నిపుణులు చెప్తున్న సూత్రాలు ఏంటి అనేది ఇవాళ కాఫీ టైంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ఫిదా అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా టైం మేనేజ్మెంట్ గురించి, పిల్లలకి నేర్పించాల్సిన విషయాల గురించి. మరి ఇంకా మనం చేయాల్సినవి ఏంటి, నేర్పించాల్సినవి ఏంటి అంటే కనుక ఎప్పుడు ఆశావహంగా ఆలోచించేలా ప్రోత్సహించండి. ఇందాక చెప్పాను కదా ఎప్పుడూ పాజిటివ్ గానే థింక్ చేయాలన్నమాట.

లేదంటే వాళ్ళు దానికి చేయలేని పనిలా భావించి నిరాశకి లోనయ్యే అవకాశం ఉందన్నమాట. జీవితంలో మనకేదైనా రాకూడదు అంటే పిల్లలకి నిరాశ రాకూడదు, మనకి విరక్తి రాకూడదు, ఈ రెండు వస్తే మనం ముందుకెళ్ళలేం కాబట్టి. సో వాళ్ళల్లో అలాంటి నిరాశ రాకూడదు అంటే ఇందాకే చెప్పేశాను కదా, సో ఎవరితో కంపేర్ చేయొద్దు, ఎప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచించండి, వాళ్ళకు కూడా అదే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందన్నమాట. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఒక మార్క్ తక్కువ వస్తే నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా రాయి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు ఎలా ఉండాలి అని ఆశిస్తున్నారో ముందుగా మీరు చేసి చూడండి, అప్పుడే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అంటే మీరు వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి అని చెప్పకుండా మీ అమ్మలాగా ఉండాలి మీనా, అంటే వాళ్ళకి పేరెంట్సే ఇన్స్పిరేషన్ అనమాట. మరి నిజమే కదా, మనకంతూ ఎన్ని ఆలోచనలు ఎన్ని విధానాలు ఉన్నా, సో వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది ఎవరైనా ఉన్నారు రోల్ మోడల్స్ అంటే, అది నిజంగా పేరెంట్సే అవ్వడం చాలా చాలా లక్కీ. అలాంటి పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అనమాట. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో మనం కూడా అలాగే ఉండాలన్నమాట. మరి ఇంట్లో మనం పెద్దవాళ్ళ మీద అరుస్తూ ఉన్నాం అనుకోండి, ఓకే ఇదేం తప్పు లేదు కాబట్టి ఇలా అరవచ్చు అనమాట, సో ఇట్లా మాట్లాడచ్చు అనమాట అని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తి ఇస్తారో అదే నిజం. కొన్ని కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ కి కోపం వెళ్ళినప్పుడు మనుషులన్న తర్వాత ఇమోషన్స్ అవి ఇవి ఉంటాయి, కానీ మరి వాళ్ళ ముందు ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అనేది టాస్క్ అనమాట మనకి. అప్పుడు యాజిటీస్గా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అలాగే అనుకున్న పని సమయానికి పూర్తి చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పండి. అలాగే మంచి మంచిగా అంటే ఒక కథలకి ఒక టైం పెట్టడం, క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ విషయాల గురించి చెప్పండి. అప్పుడు చిన్నప్పటి నుంచే ఒత్తిడి లేకుండా తమంతట తాము వేళకి పనిచేసే క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటారు కదా, బాధ్యత, ఇవన్నీ కూడా అలవడతాయి అనమాట. అలాగే పిల్లల్ని సంరక్షించడానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, ఇది నిజంగా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, టైం ఉన్నా టైం లేకపోయినా టైం కలగజేసుకొని మరీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే కనుక వాళ్లతో ఆత్మీయంగా మాట్లాడటం. ఇది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా అవసరమే, ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా ఎవరైనా ఆత్మీయంగా మాట్లాడితే బాగుండు, పలకరిస్తే బాగుండు అని ఒకనొక టైంలో మన అందరికీ అనిపిస్తుంది. పిల్లలకి ఎక్స్ప్రెస్ చేయడం వచ్చినా రాకపోయినా వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు ఒక పూట అయినా సరే బయటికి తీసుకెళ్ళండి, మాట్లాడండి, ఒకవేళ అవి కూడా కుదరకపోతే చక్కగా నేను మేమున్నాము అనే భరోసా మనం కలిగించాలన్నమాట. పిల్లలకి ఆటోమేటిక్గా అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఆఫీస్లో 100 ఉంటాయి, 100 కాకపోతే అప్పుడప్పుడు 1000 ఉంటాయి, 1000 కాకపోతే ఇంకా ఎక్కువే ఉంటాయి, బట్ ఆ టెన్షన్స్ అన్నీ బయటే మనం చెప్పులు ఎలా అయితే బయట వదిలిపెట్టేసి లోపలికి వస్తామో ఆఫీస్లో విసుగులు టెన్షన్స్ అవి కూడా అక్కడే వదిలిపెట్టేసి లోపలికి వచ్చాయన్నమాట. ఆ ఒత్తిడంతా తీసుకొచ్చి పిల్లలపై రుద్దకూడదు. సో ఇది మనం పాటిస్తే వాళ్ళు కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఏంటి అనేది నేర్చుకుంటారనమాట. సో మనం అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఈరోజు ఏంటి అంటే జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం కాబట్టి మరి వాళ్ళకి అన్ని విధాల పోషకాహారం ఇవన్నీ వీటన్నిటితో పాటు టైం మేనేజ్మెంట్ కూడా మనం నేర్పించగలిగితే వాళ్ళని అన్ని రకాలుగా మనం సంరక్షించినట్టే అనమాట. సో ఇంకా డే స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పాను కదా ఇందాక, సో మనం మాట్లాడుకుందాం తర్వాత వరల్డ్ క్లీనప్ డే అంటే ప్రపంచ పారిశుధ్య దినోత్సవం గురించి, దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సిటీస్ పోస్ట్ డే గురించి, ఈ రెండు కూడా మనం మాట్లాడుకుందాం ఇవాళ కాఫీ టైంలో. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ వచ్చేస్తుంది, దాని తర్వాత మీ అందరి కోసం సూపర్ మర్చి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను వింటూ. యాక్చువల్గా ఓకే ఎస్ మూవీ నేమ్ సూపర్ మర్చిన, ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తనచిన్ని నవ్వే అనే సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను చెప్పబోయే డే స్పెషాలిటీస్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఈరోజు డే స్పెషాలిటీస్ గురించి. మరి ఇందాకే మాట్లాడుకున్నాం దేని గురించి అంటే గనక జాతీయ బాలల సంరక్షణ దినోత్సవం గురించి. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఏంటి అంటే గనక ప్రపంచ పారిశుధ్య దినోత్సవం అన్నమాట. ప్రపంచ పారిశుధ్య దినోత్సవాన్ని అంటే వ్యర్థాల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి 212 దేశాల్లో 139 మిలియన్లకి పైగా ప్రజలకి దాని ప్రాముఖ్యతను తెలియజేసేలాగా ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 20న ప్రకటించడం జరిగిందన్నమాట. పరిసరాల శుభ్రత గురించి అందరికీ అవగాహన కలిగించడం, లక్షలాది మంది ప్రజలకి అవగాహన కలిగించడానికి అంటే అందరూ కూడా చాలాసార్లు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. సో పారిశుధ్యం గురించి అంటే ఏంటి అంటే నీట్గా క్లీన్గా ఉండడం. అప్పుడు నేను చెప్పిన టాపిక్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మన ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే ఆటోమేటిక్గా మన వీధుల గురించి, రోడ్డు గురించి ఆటోమేటిక్గా మనం పట్టించుకుంటాం, ఆలోచిస్తాం. సో దీనికి అంటే అందరికీ అవగాహన కల్పించడమే ఈ డే స్పెషాలిటీ అనమాట. సో అందుకే చెప్తున్నా, ఈరోజు జరుపుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. మరి భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, క్లీన్ ఇండియా మిషన్, స్వచ్ఛ ఉద్యమి యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా పారిశుధ్యం కోసం కృషి చేస్తుందన్నమాట. సో ఈ పథకాల గురించి తెలుసుకోండి, ఒకసారి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం నీటి పర్యవేక్షణ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇవి కూడా యాక్చువల్లీ చాలా బాగున్నాయి అన్నమాట. వీటిల్లో సో అంటే పర్యవేక్షణకి సంబంధించి, పారిశుధ్యం గురించి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డ్రింకో లేకపోతే ఏదైనా తాగాం కూల్ డ్రింకో రోడ్డు మీద, సో అదేంటి మనం వెంటనే రోడ్డు మీద పడేయకుండా ఇప్పుడు చక్కగా మనకి డస్ట్బిన్స్ ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం ముందుకి నడుస్తేనే, లేదంటే బస్ స్టాప్ దగ్గర లోకల్గా పెట్టడం జరుగుతోంది.

0: మీకు కూడా తెలుసు, కొంచెం రోడ్డు మీద కాకుండా డస్ట్బిన్లో వేస్తే మనం కూడా స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేసినట్టే. అంతే కదా, మరి క్లీన్గా ఉంచిన వాళ్ళలో మనం కూడా యాడ్ అయిపోతాం అనమాట. ఇంకా అందరికీ తెలిసిందే, ఎప్పుడూ పరిశుభ్రంగా స్వచ్ఛంగా ప్రకృతిని కాపాడాలి అంటే మొక్కల్ని నాటడం మనకి ఒక అలవాటు అయిపోవాలన్నమాట, అంటే మన రొటీన్లో ఒక భాగం అయితే అయిపోవాలి. సో మనకి తెలిసినవే ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటే చాలు, సిగరెట్స్ రోడ్డు మీద వేయకుండా ఉండడం, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి చిన్న చిన్నవే. సో అవి చేస్తే చాలు, మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టే అనమాట ఒక రకంగా. అండ్ ఇంకా ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ డే యూనివర్సిటీ స్పోర్ట్స్ అనమాట. అంటే ఏంటి అంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవం అనమాట. సో మరి దీనిలో భాగంగా ఏంటి అంటే కనుక 2016 నుండి ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20th అంటే ఈరోజు విశ్వవిద్యాలయ క్రీడలను ప్రోత్సహించే దినోత్సవం జరుపుకుంటారనమాట. యునెస్కో అధికారికంగా ప్రకటించిన ఈరోజు క్రీడలు, అలాగే శారీరక కార్యకలాపాలు, ఆరోగ్యకరమైన జీవన విధానం ఇలాంటివన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ విశ్వవిద్యాలయాలు ఇంకా వాటి స్థానిక సమాజాల మధ్య సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుందన్నమాట. అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, అప్పుడప్పుడు మ్యారథాన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాక్ చేయడం ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో క్రీడల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మరి అదన్నమాట ఈరోజు డే స్పెషాలిటీస్ గురించి. అండ్ ఇవాళ కాఫీ టైం కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కదా, దాని తర్వాత ది వారియర్, ఈ 2 ఫిలిం సాంగ్స్తో నేనైతే కాఫీ టైంకి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జి ప్రసన్న.
1: తాతా, నేబర్స్ అంటే ఎవరు?
2: కనిపించే పెత్తోడు మన నేబరేరా.
1: అట్ట అవుతారు తాత?
2: దూరంగా నీకు కనిపించేది ఏందే, మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో, మన ఊరికి పక్క ఊరు, అతను పైకెళ్ళి చూసే వాటికి అన్ని పక్క పక్కనే కనబడతాయి. రేపా నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

దివంగతులు విద్యార్థులతో స్వర్ణంధర స్వచ్ఛంధర ప్రతిజ్ఞ చేయించారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట్ర ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమదన సమావేశంలో చర్చించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజా పరిషత్ల అధికారాలను విధులను నిర్వహించనున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17 వరకు నిర్వహించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5 రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ వాహన సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తలపపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान.

బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 8 గంటల 12 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ ని ఒక చిన్న మోటివేషన్ స్టోరీతో స్టార్ట్ చేసేద్దాం. అదేంటి అంటే కనుక రామాపురం అనే ఊరిలో గోపన్నకి మేకల మంద ఉండేదన్నమాట. ప్రతిరోజు ఆ మేకల్ని మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు అనమాట. ఆ మందలో ఒక మేకకి ఒక చిన్న పిల్ల పుట్టిందనమాట. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండేది, మంద నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించిందనమాట. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, మంద నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలనే కోపడుతుంది అని చెప్పి బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెప్తుంది అని చెప్పి తల్లిపై కోపం పెంచుకుందనమాట. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఉదుటిన పంజా విసిరి మేక పిల్లని ఆరగించేసిందనమాట. మరి దీని నుంచి నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే అనమాట. సో అమ్మ వాళ్ళు అరిచినా నాన్న తిట్టినా అవన్నీ కూడా మీ మంచి కోసమే కాబట్టి అంతే తప్ప మీ సంతోషాన్ని అడ్డుకోవాలనైతే కాదు. ఇదే అనమాట ఒక స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ. వినేశారు కదా, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం 35 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను. దాని తర్వాత గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో ఒక బ్యూటిఫుల్ టాపిక్ అయితే రెడీగా ఉంది మీ అందరి కోసం. ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి. స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని ఒక మూవీ గురించి విన్నారు కదా, అలాగే 30 రోజులు ఇవి మానేయండి ఇప్పుడు అది చెప్తాను అనుకున్నారు కదా. కాదు, మన టాపిక్ దానికి దీనికి రిలేటెడ్ ఏంటి అంటే మనం మానేయాల్సినవి అనమాట, అది కూడా 30 రోజుల్లో. ఏంటి ఏం మానేయాలి అంటే కనుక స్వీట్లు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనుకోవద్దు. బజ్జీలు, జంక్ ఫుడ్ ఇలాంటివి తినడం మానేయడం ఆపేస్తే మీ నాలుక రుచి పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత అరటిపండు తిన్నా అమృతంలా అనిపిస్తుంది. ఇలా నెల రోజుల్లోని ఆహారం పట్ల మీ ఆలోచనలని మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు అంటున్నారు. ఈ మాట నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు అంటే చిరాగ్ బర్షాచా చెప్పారు అనమాట, ఎంటర్ప్రీన్యూర్ చెప్పారు. నిజంగా 30 రోజుల్లో ఇవన్నీ మానేయడం అంటే అసలు మామూలు విషయమా, ఏం మాట్లాడుతున్నావు అని అనుకోవద్దు. అంటే మన ఆరోగ్యం కోసం ఎప్పుడైనా తినడంలో అస్సలు తప్పలేదు, కానీ ప్రతిరోజు అవే తింటూ ఉంటే నిజంగా అప్పుడు నిజమే కదా అవన్నీ మానేస్తే. ఈ కొటేషన్ నాకు చాలా నచ్చిందనమాట చదవగానే. అరటిపండు తిన్న అమృతంలా అనిపించే రోజుల్లో నిజంగా మళ్ళీ మనం వెళతామా అనిపించింది అనమాట. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో అసలు దీనికి రిలేటెడ్గా ఉదయం 9 లోపు మనం చేయాల్సిన పనులు ఏంటి అనేవి తెలుసుకుందాం. ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక 118 అనమాట. సో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిన, దాని తర్వాత మనం ఉదయం 9 లోపు చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం.

వాతావరణానికి సంబంధించి ఒక ప్రకటన. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట. ఉరుములు మెరుపులతో కోస్తా ఆంధ్ర యానం మరియు రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వాతావరణం అయితే ఉండొచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నమాట. మరి భారీ వర్షం ఎక్కడ అంటే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించారు అన్నమాట. అలాగే సెప్టెంబర్ 20న బంగాళాఖాతం ఇంకా అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, గంటకి 65 కిలోమీటర్ల వరకు గాలివానలు ఉండొచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగిందన్నమాట. అలాగే మత్స్యకారులకు సూచన ఏంటి అంటే అండమాన్ సముద్రంలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు వెళ్లొద్దని చెప్పి సూచించారన్నమాట. తూర్పు మధ్య మరియు దానికి ఆనుకున్న ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వెళ్లొద్దని చెప్పి సూచించడం జరిగింది. అలాగే మత్స్యకారులు తిరిగి సెప్టెంబర్ 21 సాయంత్రానికి తీరానికి తిరిగి రావాలని చెప్పి సూచించారన్నమాట.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఉదయం 9 లోపు మనం చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మెడిటేషన్తో మీ రోజు స్టార్ట్ చేయాలన్నమాట, అంటే మెడిటేషన్తో మీ దినచర్య ప్రారంభించాలి మనందరం. ఇది వినడానికి చాలా బాగుంటుంది, ఆచరిస్తే నాతో పాటు కలిపి ఇంకా ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మన మైండ్ ఏదైతే ఉందో అది మన కంట్రోల్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనందరికీ ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే మెడిటేషన్ అనమాట. మంచి మన తొందరగా వంట పట్టవు, కానీ వంట పట్టించుకుంటే ఇక అసలు మనకి తిరిగే ఉండదు అనమాట. సో ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు ఉదయం? యాక్చువల్గా అందరి చేతిలో అరచేతిలో ప్రపంచం ఉంటుంది కాబట్టి రీల్స్తో కదా లేదంటే సోషల్ మీడియాతో కదా డే స్టార్ట్ అవ్వాలి అని మాత్రం అనుకోవద్దు. ట్రై చేద్దామా 30 రోజుల్లో ఎలా అయితే మనం కంట్రోల్లో ఉంచుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ అనుకున్నామో అలాగే 9 AM లోపు చేయాల్సినవి అని చెప్పి ఒక టైం పెట్టుకుందాం. ఇవాళ నుంచి ఒక 10 డేస్, 30 రోజులు అంటే చాలా కష్టం అబ్బా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఒక 10 రోజులు నిజంగా అసలు అరచేతిలో ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి నిజంగా మన ప్రపంచాన్ని మార్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. సో అప్పుడు ఏంటి అంటే రోజంతా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం, ఇంకా పని చేయగలుగుతాం అనమాట. ఏంటి మెడిటేషన్తో డే స్టార్ట్ చేస్తే కనుక ఒక్క 10 డేస్ అనుకుందాం, ట్రై చేద్దాం. అలాగే ఉదయాన్నే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రష్ చేసిన తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ తగినన్ని నీళ్లు తాగడం అనమాట. సో వాటర్తోనే మీ డేని స్టార్ట్ చేయాలి. అలాగే జీర్ణశక్తి బాగుండడంతో పాటు ఇలా చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండడానికి సహాయపడుతుంది అనమాట. ఏంటి వాటర్ తాగడం. సో ఇంకా ఏంటి మనం 9 AM లోపు చేయాల్సిన పనులు అనేది ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అర్ధశతాబ్దం అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 1.3 విత్ భారతీయ ఫామ్, నేను మీ ఆర్జే ప్రసన్న.

సవారి మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి అంటే 9 లోపు, ఉదయం 9 లోపు చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో 9 గంటల లోపే ఒక 1/2 గంట సమయాన్ని, యాక్చువల్గా 1/2 గంట అని చెప్పారు కానీ నేను మీకోసం తగ్గించేసాను తెలుసా, 1/2 గంటని 1/2 గంట చేసా. మీరు 1/2 గంటని 2 నిమిషాలు చేయకండి, ఎందుకంటే కనీసం ఒక 1/2 గంట చదవడం కోసం కేటాయించాలన్నమాట. చాలా మంది పెద్దవాళ్ళకి నిద్ర లేవగానే చక్కగా ఒక మంచి కాఫీ ఒక సిప్ తాగిన తర్వాత, అలా అంటే సిప్ తాగుతూ పేపర్ చదివే అలవాటు ఉంటూ ఉంటుంది. అప్పుడు మనం గమనిస్తూ ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు, దాని తర్వాత అసలు ఆ అలవాటు మనకి తెలియాలి అంటే ఇంట్లో ఎవరైనా ఉండాలి చదివేవాళ్ళు. సో మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఓకే, పేపర్ అలవాటు లేదు అనుకుందాం. మీకు నచ్చిన పుస్తకం, అసలు పుస్తకం అంటేనే మంచిది కాబట్టి ఒక మంచి పుస్తకం ఏదో ఒకటి, అది మీ బెస్ట్ ఫ్రెండ్ తెలుసా, ఎన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయంటే పుస్తకాలు చదవడం వల్ల చాలా చాలా నేర్చుకోవచ్చు. ఎవ్వరూ మీతో మాట్లాడినప్పుడు లేదంటే మీకు ఆ రోజంతా బోర్ కొట్టినప్పుడు చక్కగా మీ అరచేతిలో ఉన్న ఆ ప్రపంచాన్ని అంటే ఆ ఫోన్ని పక్కన పెట్టేసి చక్కగా పుస్తకం చదువుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ ఒక పావు గంట చదవడం వల్ల ఏంటి అంటే మనకి మంచి మంచి విషయాలు తెలుస్తాయి, మన మైండ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంది అనమాట. అలాగే ఒక జనరల్ రాసుకోవాలన్నమాట, అంటే ఈరోజు మనం ఏం చేయాలి, ముఖ్యంగా ఇంపార్టెంట్ పన్స్ అంటే మస్ట్ అండ్ షుడ్ డూ థింగ్స్ ఉంటాయి కదా, అంటే ముఖ్యమైన పనులు అనమాట. సో ఈరోజు మర్చిపోకుండా ఖచ్చితంగా నేను ఈ పనులు పూర్తి చేయాలి అనుకుంటున్నాను, అవన్నీ కూడా చక్కగా లిస్ట్ రాసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం ఇంపార్టెంట్ ఏదైతే చేయాలి అనుకుంటాం అప్పుడప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అయ్యో ఇది ఎలా మర్చిపోయాము అనుకుంటూ ఉంటాం. సో అలా అనుకోకుండా ఉండాలి అంటే యాక్చువల్గా నోట్స్, పెన్ను, పేపరు ఇవన్నీ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ఫోన్లోనే నోట్బుక్ ఉంది, చాలా ఉన్నాయి రిమైండర్స్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో మర్చిపోకుండా ఉండొచ్చు అనమాట. అలాగే ఉదయం 9 లోపు ఒక 1/2 గంట వాకింగ్ అయితే తప్పనిసరి అనమాట. ఇవన్నీ ఎప్పుడు వాకింగ్ చదవడానికంటే ముందే. సో హ్యాపీగా అలా పార్క్ దగ్గరలో పార్క్ ఉంటే చక్కగా చల్లగాలి పీల్చుకుంటూ అలా ఒక రౌండ్ వేసిరండి, అప్పుడే ఆటోమేటిక్గా మనలో చేంజ్ అయితే వస్తుంది అనమాట దగ్గరలో ఉన్న పార్క్. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఎప్పుడైతే మనకి అందుతుందో ఆటోమేటిక్గా మనం యాక్టివ్గా ఉంటాం. అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా నడక గురించి మనం చాలా టాపిక్సే మాట్లాడుకుందాం. సో నడక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అనుకుంటూ ఉంటాం కదా. జనరల్గా ఆడవాళ్ళు ఏంటి అంటే మనం ఎలాగో ఇంట్లో అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిరగకుండా పనులు అవ్వవు కదా, నడుస్తూనే ఉంటాం కదా, మనం జనరల్గా అలా అనుకుంటూ ఉంటాం తిరగకుండా చేయకుండా పనులు అవుతాయా ఏంటి అని. ఆ నడక వేరు, ఇదేంటి అంటే రిలాక్సేషన్ అనమాట. అన్ని పనులకి బాయ్ బాయ్ చెప్పేసి పక్కన పెట్టేసి మన కోసం మనం ఎలా అయినా సరే నడవాలి, స్వచ్ఛమైన గాలి మనకి అందేలాగా అలా వాకింగ్ చేయాలన్నమాట. అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే పైకి వెళ్ళిపోతే చక్కగా టెర్రస్ పైన చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారాలతో డే స్టార్ట్ చేసేసి. అండ్ రీసెంట్గా కూడా తెలిసింది ఏంటి అంటే ఎక్కువ హెడేక్తో మనం బాధపడుతున్నా కూడా సూర్య నమస్కారాలు బెస్ట్ రెమెడీ అనమాట. మనం చాలా ట్రై చేద్దాం ఒక 2 డేస్ అసలు బీభత్సమైన మోటివేషన్ అనమాట. అసలు మనకి మనమే అనుకుంటాం కానీ 3వ రోజు నుంచి ఆటంకాలు వస్తాయి ఉంటాయి, ఇక్కడే మనం నేర్చుకోవాలి. అవి అధిగమించి మనం మన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అనుకున్నాం కదా. ఒక 10 డేస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి అని, మరి సూర్య నమస్కారాలతో వాకింగ్తో మన డే స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. టైం అయిపోయింది హడావిడి అంటే ఆఫీస్ టైం అయిపోయింది వెళ్ళిపోవాలి ఇలా అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ నెగ్లెక్ట్ చేసేస్తాం, కానీ 9 లోపు చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది బ్రేక్ఫాస్ట్ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మీ జీర్ణ వ్యవస్థ కూడా సిస్టమేటిక్గా పని చేయడానికి అలవాటు పడిపోతుంది, అలాగే ఇతర జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే 9 AM లోపు మన స్నానం కూడా కంప్లీట్ చేసేయాలి. సో 9 లోపు చేయాల్సిన పనులు ఏంటి అంటే ఇవే అన్నమాట. మరి ఎప్పుడైతే మీ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింక్ ని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే కనుక 24 క్యారెట్ గోల్డ్ అయితే కనుక గ్రామ్ 15,554 రూపాయలుగా ఉందన్నమాట. అలాగే 22K క్యారెట్ గోల్డ్ అయితే ఎలా ఉంది అంటే కనుక గ్రామ్ 14,285 రూపాయలు అనమాట.

అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయంటే కనుక, పెట్రోల్ అయితే లీటర్ 117.78 రూపాయలు ఉందన్నమాట. అలాగే డీజిల్ వచ్చేసరికి 105.36 రూపాయలు అయితే ఉందన్నమాట.

మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇంకా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే కనుక హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అనమాట, అంటే హెచ్బిసిహెచ్ అండ్ ఆర్సీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి అంటే మొత్తం ఖాళీలు 7 ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే కనుక 25 సెప్టెంబర్ 2026 అనమాట. అలాగే దానికి క్వాలిఫికేషన్ అర్హత ఏముండాలి అంటే కనుక ఎస్ఎస్సి దానికి సంబంధించి ఉంటే సరిపోతుంది. అలాగే జీతం వచ్చేసరికి 18,020 రూపాయలు అనమాట మంత్కి. సో డిస్ట్రిక్ట్ వచ్చేసరికి విశాఖపట్నం. సో అది మరి ఇవాళ అంటే జాబ్ నోటిఫికేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా చెప్పేసా. అండ్ ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా ఈరోజు, అంటే మీ జోరు పెంచడానికి జోరుగా హుషారుగాలో కలుసుకుందాం అనమాట. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెంగళూరు కుప్పంలలో పర్యటించనున్నారు. నేడు బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత రేపు ఎల్లుండి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. ఈ 2 రోజుల పర్యటనలో 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ గ్రోత్తో ఎన్డీఏ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. పట్టాలు, కన్వీయన్స్ డీడ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విదేశీ గడ్డపై సైతం భారత్ తన స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని చాటిచెప్పింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఘనాలోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో నిన్న భారీ బీచ్ క్లీనింగ్ తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. నుంగువాలోని అనన్సే బీచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది వాలంటీర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి పాము కాటు ప్రాణాంతకం కాదని, సరైన సమయంలో స్పందించి యాంటీ వెనం డోసు వేయించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిన్నటి నుంచి 25 వరకు అంతర్జాతీయ పాము కాటు అవగాహన దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి వాల్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. అర్హత ఉండి 50 ఏళ్లు

నా చేనేత కార్మికులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి సవిత తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. పశ్చిమ రాజస్థాన్ నుంచి నిన్న రుతుపవనాల నిష్క్రమణ అధికారికంగా ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే 15% తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ ఏడాది జూన్ 4 కేరళను పలకరించిన నైరుతి రుతుపవనాలు జూలై 9 నాటికి దేశమంతా విస్తరించాయి. అయితే జూలైలో మినహా మిగిలిన 3 నెలల్లో లోటు వర్షపాతమే నమోదైంది. సీజన్ మొత్తంలో దేశవ్యాప్తంగా సగటున 817.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 695.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో వాతావరణం మారనుంది. ఈ రోజు నుంచే రాష్ట వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా రేపటి నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 9 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ రోజు జోరుగా హుషారుగాలో అసలు శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? మొత్తానికి వాళ్ళ పని అదే కదా, ప్రపంచంలో ఉన్న వింతలు విశేషాలు కొత్తవి ఏమున్నాయి అని చెప్పి పరిశోధిస్తూ ఉండడం. అలాగే కొన్ని కొన్ని కనిపెట్టారనమాట. అసలు అవేంటి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు చదివినప్పుడు. మరి ఇవాళ జోరుగా హుషారుగాలో ఖచ్చితంగా అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. సో వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

రాగల 24 గంటల్లో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక చెప్పాను కదా, శాస్త్రవేత్తలు కనిపెట్టడమే వాళ్ళ పని. మరి ఇంతకీ అసలు ఏం కనిపెట్టారు ఏంటి అంటే గనక, అరుణాచల్ ప్రదేశ్ లో 158 ఏళ్ల తర్వాత శయనం తస్ప్ హుకారి. కొన్ని కొన్ని పేర్లు అంతే, మళ్ళీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట, ఎందుకంటే గుర్తుపెట్టుకోలేం కాబట్టి. సో వాటిలో ఇది ఒకటి. ఏంటి, సైనంతస్ హుకారి అనేది ఒక అరుదైన మొక్క లభ్యమైందన్నమాట. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని కనుక్కోవడం జరిగింది. అసలు ఏంటి ఈ సైనంతస్ హుకారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఖచ్చితంగా చెప్తా ఇవాళ జోరుగా హుషారుగాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం థ్యాంక్ యూ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినేసేయండి.

పెళ్లి సందడి మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకటి నుంచి మనం మాట్లాడుకోవాల్సి అంటే మాట్లాడుకోవాలి అనుకుంటుంది, తెలుసుకోవాల్సింది అనుకుంటుంది దేని గురించి అంటే సయానంతస్ హుకారి అని అరుదైన మొక్క లభ్యమైందని చెప్పాను కదా. సో ఫైనల్ గా ఎవరు దీన్ని రీసెర్చ్ చేసి కనిపెట్టారు అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అనమాట. అరుణాచల్ ప్రదేశ్ లో కనుక్కోవడం జరిగిందని చెప్పాను కదా. తవాంగ్ జిల్లాలోని చునా వ్యాలీలో దాదాపు 3,500 మీటర్లైన ఎత్తైన ప్రాంతంలో దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా. సో యాక్చువల్గా ఇక్కడతో మనకేంటి అంటే కనుక దీని గురించి అంటే మనం సయానంతస్ హుకారి అనే మొక్క గురించి అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్లో పులుల సంరక్షణ కేంద్రం కొల్లాపూర్ రేంజ్లో పెద్దూటి అడవిలో అనమాట, అక్కడ సదరన్ బర్డ్ వింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, సదరన్ బర్డ్ వింగ్ అనమాట. అంటే ఏంటి, సీతాకోకచిలుక ప్రత్యక్షమైందనమాట. అసలు ఏంటి ఈ సదరన్ బర్డ్ వింగ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే ఖచ్చితంగా చెప్పేస్తా. ఇవాళ జోరుగా హుషారుగాలో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకున్నా ఫ్రమ్ ద మూవీ మజిలీ అనమాట. వింటూ స్టే ట్యూన్.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

అల్లుడు గారు వచ్చారు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇంతకీ మనం మాట్లాడుకుంటుంది కూడా సీతాకోక చిలుక గురించే కదా, సదరన్ బడ్వింగ్ అనమాట. మరి దీని శాస్త్రీయ నామం ఏంటి అంటే కనుక హైడేస్ మైనోస్ అనమాట. ఇవి దేశంలోనే రెండో పెద్ద అంటే రెక్కల విస్తీర్ణం 140 నుంచి 190 మిల్లీమీటర్లు ఉంటాయన్నమాట ఈ సీతాకోక చిలుకలు. దక్షిణాదిలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఇవి జీవిస్తాయన్నమాట. అందుకే వీటిని సదరన్ లేదా సహ్యాద్రి బడ్వింగ్ పేర్లతో పిలుస్తూ ఉంటారన్నమాట. కర్ణాటక రాష్ట్రం అయితే దీన్ని రాష్ట్ర సీతాకోక చిలుకగా కూడా ప్రకటించడం జరిగింది. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతుంది ఏంటి అంటే కనుక టైటానోసర్ అనే శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారనమాట. అసలు ఎక్కడ కనుక్కున్నారు ఏంటి అవన్నీ కూడా ఇవాళ జోరుగా హుషారుగాలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సరైనోడు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

ఎంత మంచివాడవురా, మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ జోరుగా హుషారుగా లో మనం మాట్లాడుకుంటున్నాం కదా, శాస్త్రవేత్తలు పరిశీలించి పరిశోధించి కనిపెట్టినవి ఏంటి అని. మరి ఇందాకే చెప్పా, టైటానోసార్ అనమాట. అసలు ఇంతకీ టైటానోసార్ శిలాజం ఏంటి అంటే కనుక ఎక్కడ కనుక్కున్నారు అంటే అంటార్కిటికాలో కనుక్కున్నారనమాట. ఈ శిలాజాన్ని 1985 అంటే అప్పుడే బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్త మైక్ థామన్స్ జేమ్స్ రాస్ ఐలాండ్లో సేకరించడం జరిగిందనమాట. అయితే అప్పట్లో ఏమనుకున్నారు అంటే ఇదేదో సముద్ర జీవికి సంబంధించింది అని చెప్పి భావించారనమాట. అయితే అయినా మనం ఊరుకోం కదా, అంటే ఇక్కడ శాస్త్రవేత్తలు మొత్తానికి ఊరుకోకుండా దాన్ని పరిశీలించి అంటే అసలు ఏంటి అంటే తాజా అధ్యయనంలో ఏం తేలింది అంటే కనుక అది 82 మిలియన్ల సంవత్సరాల నాటి టైటానోసరస్ అనే ఒక తోక ఎముక అని స్పష్టమైందనమాట. నిజంగా అప్పుడప్పుడు పిల్లలకి డైనోసరస్ మూవీస్ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు అసలు నిజంగా కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసరస్ ఉండేవా అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటివి కనిపించినప్పుడు కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఉండేవి అని మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో దాని తోక ఎముకదనమాట, అది కూడా 82 మిలియన్ సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోవాలి. సో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్నట్లు మంచుతో కాకుండా డైనోసార్స్ మనుగడకి అనువైన పచ్చని ప్రాంతంలో ఉండేదన్నమాట. కానీ కాలక్రమేణా ఇది గడ్డకట్టే మంచు ఖండంగా మారిపోవడం జరిగింది. ఈ మూవీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇలాంటివన్నీ. సో అది సంగతి. మరి ఈరోజు మనం జోరుగా హుషారుగాలో మాట్లాడుకున్న టాపిక్స్ ఏంటి అంటే కనుక శాస్త్రవేత్తలు పరిశీలించి పరిశోధించి కనిపెట్టినవి ఏంటి, కనుగొన్నవి ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, అవన్నీ మీతో షేర్ చేసేసుకున్నా. మరి యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మరి మీ జోష్ని పెంచాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే అని చెప్పా. మరి అంటే ఇంకా ఇంకొంచెం ఎక్కువ జోష్ని పెంచాలి అంటే జోష్ఫుల్ సాంగ్స్ కూడా వినిపించాలి కదా. మరి అందుకే మీ అందరి కోసం నేను వాల్తేరు వీరయ్య మూవీ నుంచి, దాని తర్వాత మన శంకర వరప్రసాద్ గారు ఇటు

మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్తో ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం హరివిల్ల ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఎంజాయ్మెంట్ యువలో మనం బస్ ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, kirang kitaan lepi kattu mongi poddi taunu. Hey, salam kattu chillam kattu mana terra place. Hey, teen maru yela kotti penchu zara dosu.
2: Hey, liri giri pakan pek, giti giti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.

0: తానే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu lo

0: వన్ మోర్ టైం ప్లీజ్.
1: రాకుంది ట్యూన్ విన్నా ఇదే రింగ్ టోన్.
2: Hey, don't stop dancing. Pona kaalu loading. Don't stop dancing. Pona kaalu loading. Hey, don't stop dancing. Pona kaalu loading. Hey, don't stop dancing. Pona kaalu loading.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్ని శాస్త్రీయంగా అంచనా వేసి ఎక్కడ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సెప్టెంబర్ ఆఖరుకు కరువు మండలాల్ని గుర్తించి అక్టోబర్ 1న ప్రకటించాలని సూచించారు. క్రీడా కోట కింద ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా సంస్థలో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం క్రీడా ధృవీకరణ పత్రాల ఆధారంగా కాకుండా అభ్యర్థుల వాస్తవ ప్రతిభను నిర్ధారించేందుకు తప్పనిసరిగా నైపుణ్య పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజు నిన్న సప్తగిరిలో గోవింద నామస్మరణతో మార్మోగాయి. రాత్రికి శ్రీ మలయప్పస్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై గొలువుదీరి భక్తకోటిని కటాక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట వ్యాప్తంగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారి మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు ప్రశ్నావళిని రూపొందించారు. విద్యార్థుల్లో మానసిక, భావోద్వేగ, ప్రవర్తనాపరమైన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ప్రధాన ఉద్దేశంగా దీన్ని రూపొందించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత కలెక్టర్లు వీటిని ఆమోదించారు. రాష్ట్రంలోని జిల్లా మండల ప్రజా పరిషత్తులకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. జిల్లా పరిషత్తులకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఘన విజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు శావల్యపురం సెక్షన్లో 73 రూట్ కిలోమీటర్ల మేర రైల్వే విద్యుత్ లైన్ సామర్థ్యాన్ని ఆధునికీకరించనున్నారు. ఇందుకు 142 కోట్లతో ఆమోదం తెలిపినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 41 మంది సివిల్ జడ్జీలకు పోస్టింగ్లు ఇస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ నోటిఫికేషన్ జారీ చేశారు. వీరు ఈ నెల 26న బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అలాగే 8 మంది సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. వీరు ఈ నెల 26న లేదా అంతకంటే ముందు కొత్త పోస్టింగ్లో చేరాలని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

లవ్ టుడే ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సప్తవర్ణాలని ఒకేసారి తాకిన అనుభూతి కలిగించే హరివిల్లు ప్రోగ్రాంలోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్గా శాస్త్రవేత్తలేమో అలాంటివి అంటే ఇంకా కొత్తవి ఎక్కడెక్కడో ఉన్నవి అంతరించిపోయినవి ఇవన్నీ పరిశోధించి చెప్తూ ఉంటారు అనమాట. నేనేమో పాటల్ని అలా అంటే పరిశీలిస్తూ ఉంటాను. సో యాక్చువల్గా కొన్ని కొన్ని సాంగ్స్ని

నిజంగా సండే గురించి కూడా ఉన్నాయా అలా అనిపించింది నాకు కూడా ఈ సాంగ్ వింటే. సో ఎనీవే, మీకోసం అట్లా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో నేనే కాదు, ఆర్జేస్ అందరూ కూడా ఏం చెప్పాలి, ఏం రాయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అది సంగతి. ఇంతకీ మరి హరివీళ్ళు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి నేనే మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేసిన. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఇవాళ జోరుగా హుషారుగా అసలు ఎంతమంది విన్నారు అని కూడా తెలిసిపోతుంది అనమాట. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక. ఓకే, గుడ్ మార్నింగ్ అంటూ, ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు అంటే కనుక ఈ మెసేజ్ చేసింది హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క వీళ్ళందరూ అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఒక సర్ప్రైజ్లా ఉంది అంటున్నారు ఉదయాన్నే రావడం, థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేస్తారు. అలాగే ఎవరు అంటే కనుక సుమని పెడన్ నుంచి అనమాట. సో మీరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అందరు కూడా హరివీళ్ళకి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇప్పుడు మెసేజ్ చేసింది ఎవరు అంటే చింతల్పూర్ నుంచి మల్లేశ్వరి, వీళ్ళందరూ అనమాట. సరే మరి ఇంకా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక పేరేంటి? ఇక్కడ యాక్చువల్గా అందరూ దొరికిపోతారు, అసలు జోరుగా హుషారుగా ఏమాత్రం వింటున్నారు, ఎంతమాత్రం వింటున్నారు అనేది తెలిసిపోతుంది. సో ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే మీరు అడగకుండానే మళ్ళీ అడుగుతున్నా, కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక పేరేంటి? ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ కలేజా అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం హరవిల్ లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం మళ్ళీ అడుగుతున్నాను, కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక పేరేంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పా. మరి ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే కనుక శుభోదయం ప్రసన్న గారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ పూర్ణ గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్, రోజా, మూసపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారనమాట. అలాగే గుడ్ మార్నింగ్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్వేత, లక్ష్మి వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హైదరాబాద్ నుంచి అనమాట. అలాగే అంబిక అనమాట భవానీపురం నుంచి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు శుభోదయం ప్రసన్న మేడం ఎలా ఉన్నారు అంటూ ఆత్మీయ అనుబంధాల బొమ్మరిల్లు, సప్తవర్ణ శోభిత విరజిల్లు, మన హరివిల్లు అంటూ కవిత్వం కూడా పంపించేశారు మన ప్రోగ్రామ్ గురించి. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట. అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్గానే పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అందరికీ శుభోదయం, మంచి పాటలతో ప్రారంభం అంటున్నారు అనమాట కొనకొండ రమణారావు గారు. ఓకే కవిత, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బెంగళూరు నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా శివ, శ్రీఫణి వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి సీతాకోక చిలుక అంటున్నారు. ఆ సీతాకోక చిలుక పేరేంటి అనేదే క్వశ్చన్ అనమాట. క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ ఎలా అవుతుంది, క్వశ్చన్కి ఆన్సర్ ఇంకేదో ఉంటుంది, అదే క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటా, సో అలా వినేసేయాలంటే ఇంతకీ కర్ణాటక రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక ఏంటి అంటే మీరందరూ పంపించింది అనమాట. నేను అలా చెప్పేద్దాం అనుకుంటున్న టైంలో ఎవరు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ చేస్తారు, బట్ ఇట్స్ ఓకే, నేను ఆన్సర్ చెప్పేద్దామని ఎలాగో ఫిక్స్ అయిపోయాను కాబట్టి. మీరందరూ పంపించింది సదరన్ బర్డ్ వింగ్ అనమాట. మనం జోర్గా హుషారుగాలో దీని గురించి మాట్లాడుకున్నాం కూడా కదా. సో సదరన్ బర్డ్ వింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తున్నా. నిజంగా చాలా బాగుంటుంది ఈ సాంగ్, ఫ్రమ్ ద మూవీ ఇద్దరు మిత్రులు అనమాట. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హరివిల్లో ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, పశ్చిమ కనుమలలో జన్మించి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ఇదే అనమాట క్వశ్చన్. అయితే మళ్ళీ మీకోసం అడుగుతున్నా, పశ్చిమ కనుమలలో జన్మించి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ఇదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు గంగోత్రి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్న. ఈ సాంగ్లో నాకు తెలిసి అన్ని నదులు ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఆన్సర్ కూడా దొరికేసేయచ్చు. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్ కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంక్ అయినా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
4: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
3: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్ గా ఈ సాంగ్ లో మన ఆన్సర్ ఏదైతే ఉందో అనది అనది తప్ప అన్నీ వచ్చేసినాయి అనమాట. సో ఇలా కూడా క్లో ఆలోచించవచ్చు. సో సాంగ్ లో ఆల్మోస్ట్ అన్ని నదులు వచ్చాయి ఒక్క ఆన్సర్ తప్ప, అది మరి సంగతి అలా ఉంటుంది. ఇంకా మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక గుడ్ మార్నింగ్ అంటున్నారు ఆత్మకూరు తాటిపాములు ఆదిశేష్ అనమాట, ఆత్మకూరు నుంచి అనమాట. ఓకే, ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సుమని పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బొడ్డు తులసీదాస్ నవీపేట నిజామాబాద్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ హ్యాపీ సండే అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కొనగండ్ల రమణారావు గారు కవిత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అంబికా గారు భవానీపురం నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ ఆమ్లా వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్

ఇచ్చేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అన్నమాట. ఎవరు? మీ పేరు కనకయ్య గారు. ఓకే, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధు ఫ్రమ్ కోవెలకుంట్ల నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ప్రశ్న వినలేదు అంటున్నారు. ఏం పర్లేదు, ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా చెప్పేసిన, ఆల్మోస్ట్ ఆన్సర్స్ అన్నీ చదివేశాను కాబట్టి. మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ మీరు పంపించింది ఏంటి అంటే కనుక, పశ్చిమ కనుమలలో జన్మించి పశ్చిమ దిశగా అరేబియా సముద్రంలో కలిసే నది ఏది అంటే మీరందరూ పంపించింది అనమాట నర్మదా. సో నర్మదా ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ జీనియస్ అనమాట. ఈ సాంగ్ వింటూ స్టేట్ 2 1 1.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక ఇంకా చాలామంది అడిగిన క్వశ్చన్కి అనుకుంటా చాలామంది మెసేజ్లు అయితే పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ ఇంకా శ్యామలాకర్ అనమాట. పెద్ద సీక్రెట్ ఏం లేదు, నా ఎనర్జీకి సీక్రెట్ మీరే అనమాట. మీరిచ్చే ఉత్సాహం మీకోసం చేసే ప్రోగ్రామ్స్ అంతే. ఇంకా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ వీళ్ళందరూ అనమాట. అండ్ సరే మరి క్వశ్చన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను క్వశ్చన్ అయితే, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఇది అనమాట క్వశ్చన్. మరి మీరు దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మిమ్మల్ని హ్యాపీగా జాలీగా మీ జోష్ని ఇంకొంచెం పెంచడానికి, సంతోషాన్ని ఇంకా డబల్ చేయడానికి ఒక మంచి టూర్కి తీసుకెళ్ళిపోతున్నాడు. నేను కాదు వెంకటేష్ అనమాట, అందుకే తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాను. సో ఈ సాంగ్ వింటూ మీరు కూడా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవసేన అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుమని గారు పెడన నుంచి. ఇంకా వేటపాలెం రామ్ నగర్ బాపట్ల నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి శివదాస్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. అండ్ జాఫర్ హుస్సేన్ అనమాట మైదుకూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుంచి అనమాట మస్తాన్ గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీనివాస్ అనమాట, గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే కొనకొండ రమణారావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగేంద్రప్ప అనమాట, మొలకలమూర్ తాలూకా అంటూ పంపించేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కానూరు నుంచి తాతారావు గారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కన్నయ్య గారు అనమాట ఎక్కడి నుంచి, మామిడి గుంటపల్లి నుంచి, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా ఇంకా ఎవరు అంటే పోరంకి నుంచి వీర

రాఘవమ్మ గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే, మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, మీ అందరూ కనిపెట్టలేకపోయింది అంటే ఇంకా ఏదైనా సరే రివీల్ చేసే టైం అనేది వచ్చేసింది కాబట్టి చెప్పేస్తాను. అలా చెప్తూ ఉన్నారో లేదో ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ అనమాట. లేదు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే, ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, తెలియనివి తెలుసుకుంటూ అలా వెళ్ళిపోవడమే అనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే ఆల్మోస్ట్ కొంతమంది పంపించేశారు, కొంతమంది మాత్రం కనబెట్టలేకపోయారు. మరి ఇంతకీ ఏంటి ఆ కరెక్ట్ ఆన్సర్ అంటే పొగాకు పరిశ్రమ అనమాట. సో పొగాకు పరిశ్రమ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ నచ్చాయని నేనైతే అనుకుంటున్నా, ఎప్పుడూ చెప్పేదే అనమాట. మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు కొంచెం ఈసారి టైం పట్టచ్చు, మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ ఇప్పుడైతే బాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో హరివిల్లు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు చక్కగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి సో ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: అంటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రానున్న 2 దశాబ్దాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి 4.015 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలిపారు. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను గణనీయంగా విస్తరించే లక్ష్యంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ కార్యాచరణ సిద్దం చేసింది. రాష్ట్రంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలను అనుసంధానిస్తూ ముఖ్యంగా ప్రధాన ఓడరేవులను కలుపుతూ మొత్తం 9 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదన రూపొందించింది. మధ్య పశ్చిమ భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు నేరుగా కనెక్టివిటీని పెంచడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రయాణ దూరంతో పాటు సరుకు రవాణా వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాయల్ మెహతా నిజాయితీ అంకిత భావంతో పనిచేసే జర్నలిస్టు అని ఆయన పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో ఈరోజు భారత అథ్లెట్లకు అత్యంత కీలకమైన రోజుగా ఉంది. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ వంటి కీలక ఈవెంట్లతో పాటు షూటింగ్, టెక్బాల్లోనూ పథకాల కోసం భారత్ పోటీ పడుతోంది. మొత్తం 10 క్రీడా అంశాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. అయితే ఆసియా క్రీడల తొలి రోజే భారత పథకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో భారత షూటర్లు రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్కు ఇదే తొలి పథకం. ఇక మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో సుచిక సెమీఫైనల్కు దూసుకువెళ్లి చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఆమె భారత్కు ఈ క్రీడలో తొలి పతకాన్ని ఖాయం చేశారు. ఇక భారత మహిళల హాకీ జట్టు తమ ఆరంభ మ్యాచ్లో ప్రపంచను సృష్టించింది. పూల్ మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై ఏకంగా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. న్యూస్ అలయన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సండే స్పెషల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సండే అంటే అందరూ ఆల్మోస్ట్ అనుకుంటారు అనమాట, బాగా ఎంజాయ్ చేద్దాం వీకెండ్, సాటర్డే సండే అనుకుంటారు. కానీ సండే ఉన్నన్ని పనులు ఇంకొక రోజు ఉండవు అనమాట, అంత బిజీ బిజీగా ఉంటుంది లైఫ్ అయితే మాత్రం. సో ఎనీవే, సండే ప్లానింగ్స్ అన్నీ కూడా ముందే చేసేసుకొని ఉంటారు నాకు తెలిసి కదా. సో మరి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో అయితే మాత్రం ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. నటననే ఊపిరిగా, తన ఊపిరినే నటనగా జీవించి 7 దశాబ్దాలకు పైగా సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా టాలీవుడ్ను మద్రాసు నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో తన వంతు కృషి చేసిన, అనగానే మీకు టక్కున గుర్తొచ్చే ఫేమస్ పర్సనాలిటీ, ఈరోజు ఆయన జయంతి. మరి ఈ సందర్భంగా మనం మాట్లాడుకుందాం బోలెడన్నే సినిమా కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

சைதான் தரிமேசை டிரைவ் தி டெவலப் நேனு புட்டானு லோ

గారు చిత్రానికి ఘంటసాల గారు పాడినటువంటి ఆత్రేయ గీతం ఇది. 11 hours 14 minutes 50 seconds లో ఉంది వీబీ క్లాక్. సో మరి ఈరోజు సినిమా కబుర్లో ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా, సో ఏంటి ఆ స్పెషల్ అనేది అయితే మాత్రం మొత్తానికి అందరూ గెస్ట్ చేసేసే ఉంటారు. ఈరోజు మనం ఒక ఫేమస్ అంటే సెలబ్రిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మనుషులు మనకి భౌతికంగా దూరం అయినా కూడా కొంతమంది ఏంటి అలా వాళ్ళ జ్ఞాపకాలతో మనల్ని అలా పట్టేస్తారనమాట. అవి కొన్ని జనరేషన్స్, ఎన్ని జనరేషన్స్ అయినా కూడా మర్చిపోలేనంత విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ప్రావీణ్యం ఉంటుంది కదా. ఆ టైప్లో చెప్పాలి అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చిన వ్యక్తి, తెలుగు సినిమా ఎర్లీ ఇయర్స్లో లీడింగ్ యాక్టర్స్లో ఒకరు, 257 సినిమాల్లో నటించారు, నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ఫేమస్ అయ్యారు. ధర్మపత్ని సినిమాతో ఆయన సినీ జీవితానికి తెరలేచింది. అప్పటి నుంచి తెలుగు తమిళ సినిమాల్లో 75 సంవత్సరాలకు పైగా నటించారు. ఎన్టీఆర్ గారితో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తింపు పొందారు. ఆయనే అక్కినేని నాగేశ్వరరావు గారు. September 20, 1923 గుడివాడ మండలం రామాపురంలో జన్మించిన నాగేశ్వరరావు గారు 3 ఫిలింఫేర్ తెలుగు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాదు భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకు ఇచ్చే కంట్రీ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ అండ్ అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఇండియన్ సినిమా కూడా అందుకున్నారు. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాముడు కాదు కృష్ణుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ధర్మపత్ని సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఏఎన్ఆర్ గారు 1944లో ఘంటసాల బలరామయ్య తెలకెక్కించినటువంటి సీతారామ జనరం ఈ సినిమాలో రామునిగా మనకి పండు వెన్నెలని కురిపించారనమాట. సో సోషల్, మైథలాజికల్, ఫోక్, ఫ్యామిలీ ఇలాంటి అంటే కుటుంబ కథా చిత్రాలు కానీ అన్ని సినిమాల్లో, అన్ని రకాల సినిమాల్లో ఆయన నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. నట సామ్రాట్ బిరుదు అందుకొని తన యాక్టింగ్ కెరీర్లో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953లో దేవదాసు సినిమాతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ అయితే స్థాపించారు. అండ్ అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ప్రేమాభిషేకం చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:27:50 లో ఉంది వీబీ గ్లోక్ అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ దసరా బుల్లోడు. తెలుగులో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసిన నటుడు నాగేశ్వరరావు గారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సెపరేట్ చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఏఎన్ఆర్. తన వారసులను సినీ పరిశ్రమకు అందించారు. మరి కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని గారు 1968 పద్మశ్రీ, 1988 పద్మభూషణ్, 1989 రఘుపతి వెంకయ్య అవార్డు, అలాగే 1996 ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఇంకా 2011 పద్మవిభూషణ్ అందుకున్నారు. చార్మింగ్ ప్రిన్స్ నుంచి విరక్తి చెందినటువంటి, అంటే మద్యానికి బానిసై ప్రేమికుడి వరకు అనమాట, బ్రేవ్ సోల్జర్ నుంచి పవిత్రుడైన ఋషి వరకు, ఇంకా కాలేజ్ స్టూడెంట్ నుంచి సమర్థుడైనటువంటి ప్రభుత్వ అధికారి వరకు ఎన్నో రకాల పాత్రలు, అంటే వెరైటీ ఆఫ్ రోల్స్లో నటించారనమాట అక్కినేని నాగేశ్వరరావు గారు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు, విష్ణువు, నారదుడు, అర్జునుడు పాత్రలు తనదైన శైలిలో రాణించారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం మనం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి దాసినారాయణరావు గీతం ఇది యువరాజు చిత్రం నుంచి. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత 11:34:23 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలు బాలరాజు, రోజులు మారే, నమ్మిన బంటు ఇలాంటి సినిమాల్లో నటించి కింగ్ ఆఫ్ తెలుగు థియేటర్గా పేరు పొందారు. కామెడీ ఫిల్మ్స్ లైక్ చక్రపాణి, మిస్సమ్మ, ప్రేమించి చూడు ఈ సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి లైలా మజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమ్నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశంలో నటనకు తెలుగు సినిమా విషాదరాజుగా, కింగ్ ఆఫ్ ట్రాజడీగా పేరు పొందారు. మరి ఆయన నటించిన ప్రేమాభిషేకం హైదరాబాద్లో 533 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ క్రియేట్ చేసింది తెలుసా. అంటే కంటిన్యూస్గా 365 రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక తెలుగు సినిమాగా రికార్డ్ సాధించిందనమాట అప్పట్లోనే. అండ్ అక్కినేని గారు నవరాత్రి సినిమాలో అయితే ఏకంగా 9 పాత్రలు నటించారు. అండ్ దేవదాసు సినిమాలో ప్రేమలో ఓడిపోయి మందుకి బానిసైన ప్రేమికుడిగా, శరశ్చంద్ర నవల్లోని కథానాయకుడికి జీవం పోసింది ఏఎన్ఆర్ గారి పాత్రను చెప్పొచ్చు. మరి ఈ క్యారెక్టర్ని తర్వాత ఎన్నో భాషల్లో ఎంతోమంది నటించినా కూడా హిందీ ఫిల్మ్ యాక్టర్ దిలీప్ కుమార్ గారు చెప్పారు, అక్కినేని నటించింది ఒకే ఒక దేవదాస్ అని. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ క్యారెక్టర్ గురించి, ఆయన అద్భుతమైన నటన గురించి. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన దాసనారాయణరావు గీతం ఫ్రమ్ ద మూవీ బుచ్చిబాబు మీకోసం రెడీగా ఉంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

లెవెనాస్ 40 minutes 25 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి 1991లో సీతారామయ్య గారి మనవరాలు అక్కినేని గారి నట జీవితంలో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా విడుదలైంది ఈ సినిమా. కొత్త నటీ నటులతో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. మనిషికి మరెవ్వరూ ఇవ్వలేని మకుటం మంచితనం, మనిషికి కృషితో వచ్చే మంచి గంధం సామర్థ్యం అని నమ్మి అది ఫాలో అయ్యే వ్యక్తి మన ఏఎన్ఆర్ గారు. సో బ్రతుకు జీవితాన్ని సాధించు అనేది ఆయన తత్వం. ఈ జీవన వేదాన్ని పాటించి నటన అనే కళను నమ్ముకుని ఫిల్మ్ ఇండస్ట్రీ శిఖరాన్ని చేరుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం అందుకున్న సంగీత సాహిత్య సమ్మేళనం మేఘ సందేశం ఏఎన్ఆర్ గారి 200వ సినిమా. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్ కేజే యేసుదాస్ ఆలపించినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మేఘ సందేశం చిత్రం నుంచి ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సీతారామయ్య గారి మనోరాలు ఈ చిత్రం నుంచి చిత్ర అండ్ జిక్కి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. 11 hours 50 minutes 29 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఏఎన్ఆర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా. సో హీ డిడ్ హిస్ బెస్ట్ అని చెప్పాలి. అంటే మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని గారు తన వంతు కృషి చేశారు. సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం ఇలాంటి సందేశాత్మక చిత్రాలను కూడా ఆయన ఆదుర్ది సుబ్బారావు గారితో నిర్మించారనమాట. అండ్ గుడివాడ కాలేజ్కి ల్యాండ్ డొనేట్ చేశారు. ఆ కాలేజ్కి అయితే ఏఎన్ఆర్ కాలేజ్ అని పేరు కూడా పెట్టారు. మరి తను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్, డొనేషన్స్ ఏర్పాటు చేశారనమాట. ఆయన నటించిన ఆఖరి సినిమా మనం. సో ఫ్యామిలీలో నాగార్జున గారు, నాగచైతన్య అండ్ అఖిల్ అమల గారు వీళ్ళందరూ కూడా ఉంటారు ఈ సినిమాలో అయితే. అండ్ ఏఎన్ఆర్ గారి ఆఖరి సినిమా అని మనం చెప్పలేమండి, ఎందుకంటే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు సినిమా కబుర్లో ఏఎన్ఆర్ గారిని గుర్తు చేసుకుని ఆయన గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని పాటలు విన్నాం కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఈనాటి మన సండే స్పెషల్ సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ నేను ప్లే చేస్తున్నాను. రాముడు కాదు కృష్ణుడు ఈ చిత్రం నుంచి అండ్ అలాగే ఇద్దరు ఇద్దరు ఈ చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్, జి కిషన్ రెడ్డిలు ఈరోజు దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్దిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తోందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబర్ ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. దేశీయ వంట గ్యాస్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ ధరపై వంట గ్యాస్ సిలిండర్లను పొందేందుకు 2026 అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణికమని, బీబీఏ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరిని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి 2 రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించి పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రేపు 9.59 కోట్లతో ఆధునికీకరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ఆయన ప్రజలకు అంకితం చేయనున్నారు. దీంతోపాటు పిఠాపురం పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం కోసం ఏర్పాటు చేసిన పీఠికాపురవనం, చందుర్తి తాటిపర్తి బీటీ రోడ్డును కూడా ప్రారంభించనున్నారు. అలాగే మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, గొల్లప్రోలు వాటర్ వర్క్స్, రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ వంటి భారీ పనులకు ఆయన శ్రీకారం చుడతారు. వీటితో పాటు జల్జీవన్ మిషన్, అమృత్ 2.0 పథకాల కింద పలు తాగునీటి ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపనున్నారు.

0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 12 hours 10 minutes 29 seconds లో ఉంది. బీబీ క్లాక్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, ఉన్నికృష్ణన్ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం, పరదేశీ మూవీ నుంచి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి అయితే మనం వచ్చేసాం తెలుగు భాష. కాలానుగుణంగా ఎన్నో దేశాల సంస్కృతులు రాజ్యాల ప్రభావాన్ని స్వీకరిస్తూ భాషాపరంగా తన స్థానాన్ని అంటే లింగ్విస్టిక్ పొజిషన్ని నిలబెట్టుకుంటూ ఎదిగింది మన తెలుగు భాష. తెలుగు భాష ఓ ప్రవహించే నది లాంటిది. మన తెలుగు భాషలో మనం రోజు ఉపయోగించే కొన్ని పదాలు సాన్స్క్రిట్, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ వీటి నుంచి వచ్చినవే. అంటే పోర్చుగీసు, బ్రిటిషు, పర్షియన్ల పరిపాలనా కాలంలో ఇవి మన తెలుగు భాషలో కలిసిపోయాయి. అయితే విషయం ఏంటంటే మనం ఈ ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ పదాలని వాటి తెలుగు అర్థాల గురించి ఆలోచించకుండానే రోజువారీగా మనం వాడేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి మీకోసం నేను రెడీగా ఉంచాను, తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఎంసీఏ మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్, దీపిక పాడినటువంటి శ్రీమణి గీతం, దిలీప్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. సో 12 hours 15 minutes 50 seconds లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా మన తెలుగు భాషకి సంబంధించి, అయితే 16th century పోర్చుగీసు వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి కొన్ని వస్తువులతో పాటు వాళ్ళ భాషా పదాలు కూడా తెలుగులోకి వచ్చేసాయి. లైక్ అలమర, మేజ, సబ్బు, ఇస్త్రీ, తువ్వాలు, బాతు, మేజోడు, తాళంచెవి, వరండా, పైనాపిల్, పొగాకు, బకెట్, ఇంకా రిబ్బన్, ఇలా పోర్చుగీసు పదాలని ఇప్పుడు మన తెలుగులో ఇవన్నీ కూడా భాగం అయిపోయాయి. మనం రోజు వాడుతున్న పదాలే అవి. మోరోవర్ మెనీ ఇంగ్లీష్ వర్డ్స్ లైక్ డైలీ కాన్వర్జేషన్లో కొన్ని కూడా మనకి భాగమైపోయాయి అనమాట. అందులో కొన్ని పదాలు ఏంటంటే మన నాలుక మీద ఎంతలా నాటుకుపోయాయంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఈ పదాలు మాత్రం అలాగే ఉండిపోయాయి అనమాట. అందులో నంబరు, బస్సు, క్రికెట్, స్టేషన్, రైలు, ఫెయిల్, డాక్టర్, ఇంజనీర్, ఆఫీసర్, టైం, బ్యాటరీ, లైట్, బిల్లు, ఇంకా సైకిల్, రసీదు, పోస్టర్, పర్స్, ఇలా అనమాట. సో ఈ పదాల అర్థాలు అంటే తెలుగు అర్థాలు మనం ఆలోచించకుండానే మనం వాడేస్తున్నాం. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ తెలుగు పదాలు కావా అని చెప్పాను. ఎస్, చెప్పాను కదా కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ అని తెలుసుకోకుండానే అంటే వాటికి తెలుగు అర్థాలు తెలుసుకోకుండానే మనం డైలీ కాన్వర్సేషన్స్లో వాడేస్తూ ఉంటాం అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. బిఫోర్ దట్ రాజా చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. చిత్ర గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో, ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
4: Vintanaru Vivid Bharati FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
2: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
1: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అంతఃపురంలో అందాల చిలక, సూపర్ సాంగ్ కదా. యా రుద్రమదేవి చిత్రం నుంచి అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు. చిత్ర గారు, సాధనా సర్గం, చిన్మయి ముగ్గురు అసలు ఎంత బ్యూటిఫుల్ గా పాడారు కదా ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాట విన్న తర్వాత 12 hours 45 minutes 42 seconds లో ఉంది బీబీ క్లాక్. సో మరి మీకు తెలిసే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటాం కదా, తెలుగు అర్థాల గురించి. అంటే కొన్ని మనం డైలీ కాన్వర్జేషన్లో మాట్లాడే భాషల్లో, అంటే మన భాషలో మాట్లాడేటువంటి తెలుగు పదాలు అని అనుకుని మాట్లాడేస్తున్నాం, బట్ తెలుగు అర్థాలు అయితే వాటికి మనకి తెలియదు అనమాట. సో యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, అలాగే ఉర్దూ ఉంది, అరబిక్, వీటి నుంచి వచ్చినవి అనమాట, సాంస్క్రిట్, ఈ లాంగ్వేజెస్ నుంచి వచ్చినవన్నీ కూడా మనం తెలుగులో మాట్లాడేస్తూ ఉంటాం, బట్ వాటి అర్థాలు తెలియకుండానే. అలాగే సిమిలర్లీ టర్కిష్ వర్డ్స్ లైక్ ఫకీర్ కానీ, తివాచి కానీ, ఫిరంగి, ఈ టర్కిష్ భాషా పదాలు కూడా మన వాడుక భాషలో భాగమైపోయాయి. ఈ పదాలన్నీ వేరే భాషకు చెందినవే, కానీ అవి మన డైలీ కాన్వర్జేషన్లో ఎంతలా కలిసిపోయాయంటే చాలామంది తాము మాట్లాడుతున్నది తెలుగు అనుకుని నిజానికి ఒక ఫారిన్ లాంగ్వేజ్ అన్న విషయాన్ని కూడా గ్రహించలేనంతగా భాగమైపోయాయి అనమాట. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కాలంలో పరిపాలన, వాళ్ళ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నో పదాలు కూడా మన తెలుగులో భాగమయ్యాయి. లైక్ ఎలాంటి అంటే రోజు, అసలు, చిరునామా, కలం, కాగితం, జవాబు, ఖర్చు, ఇవన్నీ కూడా అనమాట. చాలా ఆలోచిస్తున్నారు కదా ఇదేంటి, ఇవి మన తెలుగు కాదా అని. సో ఇలాంటి పదాలు తెలుగులో మనం విడదీయరానంతగా కలిసిపోయాయి. సో మనం మాట్లాడుతున్నాం కదా రోజు, అంటే రోజు అనే పదం పర్షియన్ పదం రోజ్ నుంచి వచ్చింది. అలాగే అసలు అనే పదం అరబిక్ పదం అసల్ నుంచి, తయారు అనేది ఉర్దూ పదం తయ్యార్ నుంచి వచ్చింది, ఇక ఖర్చు అనే పదం ఉర్దూ పర్షియన్ పదం ఖర్చ్ నుంచి తెలుగులో భాగమైంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా మనం మాట్లాడే పదాలన్నిటికీ ఇంత, అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఇంత ఉందనమాట మనకి తెలియదు, కానీ మనం రోజు, అసలు, రోజు, పదం ఇలాంటివన్నీ మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. బట్ వీటి అసలు లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ భాష నుంచి వచ్చింది, వీటి అర్థాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే

ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 12:53:55 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఎన్నో దేశాల సంస్కృతులు రాజ్యాల ప్రభావాన్ని స్వీకరిస్తూ మరింత సమృద్ధిగా ఎదిగింది మన తెలుగు భాష. అందుకే మనం మాట్లాడే భాష కేవలం తెలుగు మాత్రమే కాదు, చరిత్రను, సంస్కృతులను, అనేక భాషల ముద్రను తనలో దాచుకున్న సజీవ తెలుగు. విదేశీ మూలం ఉన్న ప్రజల నోట నిత్యం వినిపించే ప్రతి పదం చివరికి మన భాషలో భాగమే. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు గుండిసెట్టుపల్లి వద్ద హందరి నివాస్ జలహార్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళికను సిద్దం చేయాలని సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెంబర్ 1గా ఏపీ విద్యా వ్యవస్థ మారుతుందని ఈరోజు కాకినాడలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. క్లాస్ రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యమని అందుకే విద్యాశాఖ ఎంచుకున్నామని చెప్పారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నివారించేందుకు చర్లపల్లి శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను అక్టోబర్ నవంబర్ నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదని, అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం రోజు పరిశుభ్రతను మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు సమాధానాలు రాయడానికి 32 పేజీల బుక్లెట్ అందించనున్నారు. ప్రస్తుతం భాషా సబ్జెక్టులకు 24 పేజీలు, గ్రూప్ సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షలో అన్ని సబ్జెక్టులకు 32 పేజీల సమాధానాల బుక్లెట్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటిదాకా రోడ్డు మార్గంలో రవాణా అవుతున్న కలప గుజ్జును తొలిసారిగా రైళ్లు రవాణా చేశారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్టలోని బిగ్వాన్కు కలప గుజ్జు లోడుతో ఉన్న రైలు నిన్న బయలుదేరింది. ఇది రైల్వేలో సరికొత్త మైలురాయిగా నిలిచిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

ఆర్యా మూవీ నుంచి సాగర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇచ్చినటువంటి పాట ఇది. 1 hour 8 minutes 41 seconds లో ఉంది వీబీ క్లాక్. ఎస్, మనమైతే ధీరా ప్రోగ్రామ్లోకి వచ్చేసాం.

ఏజ్ పెరిగే కొద్దీ కూడా, అంటే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట, ఎందుకంటే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్

అనేవి సర్టెన్ ఏజ్లో, అంటే కరెక్ట్ ఏజ్లో కనుక మనం ఫాలో అవ్వగలిగితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, ఫ్యూచర్ హెల్త్ బాగుంటుంది అన్నమాట. సో మరి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేస్తే మన ఫ్యూచర్ అలాగే ఫ్యూచర్ హెల్త్ బాగుంటుందో తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.35 ధీరా విత్ మీ జ్యోతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

శివా చిత్రానికి మనోజ్ జానకి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ధి పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వేస్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరుచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గాని, తాగునీటి గాని, ఇతర ఎన్వైరన్మెంట్ దృష్టిలో గాని వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి కనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ది ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ది ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేసుల్లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్లని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నులు 6,500 టన్నులు ఈ ప్లాంట్ కెళ్ళి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1,200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీస్ నుంచి చిత్తడికి వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళీ మరొక 400 టన్ను
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రాయోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రాయోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఉద్యమశీలతా కో హర్ భారతీయ కే లియే సహజ్ బనానే మే ముద్రా యోజనా కి బహుత్ బడి భూమికా హై. బినా గ్యారంటీ కే బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనా నే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిచ్చడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా వర్గ్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజనా కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్టంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అరే రే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:20 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మహిళల కోసం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా. ఆడవాళ్లు ఖచ్చితంగా 30 దాటిన తర్వాత తమ లైఫ్ స్టైల్ పై ఫోకస్ అనేది పెట్టాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరు, హెల్త్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఎందుకంటే ఆ వయసుకి వచ్చేటప్పటికి చాలా మందికి మ్యారేజ్ అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, అండ్ జాబ్ చేసే వాళ్ళైతే ఇటు ఇంటి పని అటు ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు. మరి జాబ్ చేయని వాళ్ళు ఇంటి పనులు, పిల్లలు, ఇంకా పెద్దలు వీళ్ళందరినీ చూసుకుంటూ బిజీగా ఉంటారనమాట. మరి ఈ టైంలో వాళ్ల హెల్త్ని పట్టించుకోవడం అనేది మానేస్తారు. మరి శరీరంలో జరిగే చిన్న చిన్న చేంజెస్ని కూడా గమనించరనమాట. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నా కూడా ఆ పర్లేదులే అని దాటేసేస్తూ ఉంటారు. అంటే టెంపరీగా ఏదో పిల్ వేసేసుకోవడం, టాబ్లెట్స్ తీసేసుకోవడం అట్లా అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి 30స్లో ఉండేటువంటి ప్రతి మహిళ కూడా తన హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో హెల్త్ అనేది బాగుంటుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, అండ్ ఫిట్గా ఉంటారనమాట. సో దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. నువ్వే నువ్వే చిత్రానికి కేకే పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 1:38:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి హెల్త్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పాను థర్టీస్ తర్వాత, థర్టీస్ దాటగానే. అంటే హెల్త్ మీద ఫోకస్ చేయాలి అంటే బయటకు వెళ్ళి కష్టపడాలి అని చెప్పట్లేదు, కానీ మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాటి వల్ల స్ట్రెస్ దూరం అవుతుంది, హెల్త్కి మంచిది, అంతేకాదు అందానికి కూడా మంచిది. ఇప్పుడు అందం అంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు అమ్మాయిలు కదా. మరి థర్టీస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పాను, అవేంటంటే

ప్రతిరోజు కూడా మీ డేని స్టార్ట్ చేసేటప్పుడు, అంటే నిద్ర లేచాక ఒక 5 నుంచి 10 నిమిషాలు నడవండి. ఎండలో నడిస్తే కూడా మంచిదే. ఇన్ కేస్ నడవడానికి కుదరట్లేదు అనుకుంటే మాత్రం మీ బెడ్రూమ్లోనే మీ బాడీని స్ట్రెచ్ చేయండి. దీనివల్ల మీ మైండ్ బాడీ రీసెట్ అవుతుంది. హార్మోన్స్ కూడా అదుపులో ఉంటాయన్నమాట. అండ్ అలాగే కండరాలు పట్టేయడం లాంటివి తగ్గుతాయి. దీన్ని గనక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. సో మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం మరణం మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో ఎంజాయ్ లిజనింగ్.

సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఘర్షణ మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అనమాట, హరిణి పాడినటువంటి కులశేఖర్ గీతం ఇది. 1 hour 50 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో మనం మాట్లాడుకుంటున్నాం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, 30s తర్వాత తీసుకోవాల్సినటువంటి హెల్త్ కేర్ గురించి, అంటే లైఫ్ స్టైల్లో మనం చేయాల్సినటువంటి చిన్న చిన్న మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తర్వాత మార్నింగ్ లేవగానే కాఫీ లేదా టీ ఇవి తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఏజ్ పెరిగే కొద్దీ కూడా వీటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ లైక్ అంటే కడుపు ఉబ్బరం ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి నైట్ టైం వాటర్లో మెంతులు కానీ జీలకర్ర కానీ నానబెట్టుకుని ఇది మార్నింగ్ లేచిన తర్వాత తాగండి. దీనివల్ల ఏంటంటే గట్ హెల్త్ బాగుంటుంది, కడుపు ఉబ్బరం అనేది ఉండదు, మార్నింగ్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే షుగర్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్లో ఉంటాయట, డైజెషన్కి చాలా మంచిది. అలాగే ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. మరి వయసు పెరిగే కొద్దీ అందరికీ కూడా మజిల్ వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ముఖ్యంగా మహిళలకు. మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఈ మజిల్ లాస్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి కండరాలకు బలం అందించాలి అంటే ప్రోటీన్ మీద ఫోకస్ చేయాలి. అందుకోసం ఏం చేయాలి అంటే ఎగ్, యోగర్ట్, స్ప్రౌట్స్, ఫిష్ ఇలాంటి వాటిని ప్రోటీన్ రూపంలో మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు మీరు ఎనర్జెటిక్గా ఉండటానికి ఇవి ఈ ఫుడ్ అనేది, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది, చక్కగా బ్యూటిఫుల్గా హెల్దీగా హెయిర్ని కూడా పెంచుకోవచ్చు. సో అదన్నమాట మ్యాటర్. ఇంకా ఉన్నాయి బోల్డన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, రౌడీ అల్లుడు ఈ చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి భోజనం చేసిన ప్రతిసారి కూడా, అది మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నైట్ ఎప్పుడైనా సరే, తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేయండి, చిన్న చిన్నగా నడవడానికి ట్రై చేయండి చాలు. ఇలా చేయడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే కాన్స్టిపేషన్కి దూరంగా కూడా ఉండొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా తీసుకునే ఫుడ్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే ఆకలేసినప్పుడు చాలామంది ఏంటంటే అడుతిరిగి ఇడుతిరిగి స్నాక్స్ వేసేస్తూ ఉంటారు, లైక్ బిస్కెట్స్ కానీ మిక్సర్ స్నాక్స్ ఇలాంటివి అనమాట. ఇలాంటి చిరుతిండికి బదులుగా బాదం, వాల్నట్, పల్లీలు ఇలాంటి వాటితో రీప్లేస్ చేయండి. ఇక డిన్నర్ విషయానికి వస్తే చాలామంది లేట్గా అన్ని పనులు అయిన తర్వాత భోజనం చేస్తారు. అలా కాకుండా నైట్ టైం ఏంటంటే తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ 7:30 to 8 మధ్యలో ఈ లోపే భోజనం అనేది కంప్లీట్ చేసేయండి, అంటే చేయడం అలవాటు చేసుకోండి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది, దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, బెటర్ స్లీప్ ఉంటుంది, ఉదయాన్నే మనకి అలసిపోయిన ఫీలింగ్ ఉండదు అనమాట. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో చేస్తే ఆరోగ్యానికి బోలెడని ప్రయోజనాలు ఉంటాయి. సో మీ అవకాశాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు తీసుకొని హెల్దీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఇది ఈనాటి ధీరా

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: నచ్చింది ఏంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఛాలెంజ్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఎల్బిజర్ వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో 2 hours 36 minutes లో ఉంది వీబీ క్లాక్ అండ్ జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి రెడీగా ఉన్నారు కదా. సో సండే సండే ప్రోగ్రామ్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, అర్థమైపోయింది. 8662488 14 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపిస్తే సరిపోతుంది. మరి నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. బిఫోర్ దట్ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఎవరెవరో చూద్దాం.

సో మార్నింగ్ నుంచి సూపర్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ మెసేజ్ చేశారనమాట చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యురేక, ఎస్, ఎవరు? కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సూపర్ సాంగ్స్ అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుండి. పడిన జోగానందర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సినిమా కబుర్లో అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా నాగేశ్వరరావు గారి జీవిత విశేషాలతో కూడిన కార్యక్రమం చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్గా అండి, ఎస్, మీరు అన్నది కూడా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సంద్రయ సందడి, మీ మాటలకి మా పెడల్లో ప్రకృతి పులకరించి మేఘాలు వర్షం వర్షించి వర్షం పడుతుందట. ఎస్, ఓకే, డన్. ఆల్రెడీ ఇక్కడంతా కూడా చక్కగా చల్లగా ఉంది వాతావరణం. అండ్ వాతావరణం గురించి కూడా మనం తెలుసుకోవాలి అంటే చాలా చోట్ల భారీ వర్షాలు కానీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మెసేజెస్ ఏంటి అంటే, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. రాజోల నుండి జయన్న మెసేజ్ చేశారు. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, పాటల పల్లకి జో వస్తూనే. ఎస్, సూపర్ సాంగ్స్. చివరిలో ఉదయం ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన వాటర్ గురించి చెప్పి ఇప్పుడు సందడి సందడి చేస్తూ ఏం ప్రశ్న సంధిస్తున్నారోట. వినిపించిన పాటలన్నిటికీ ధన్యవాదాలు జోజీ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ జీ. అండ్ రెడీగా ఉండండి, ఫస్ట్ క్వశ్చన్ మీకోసం అయితే రెడీగా ఉంది. అండ్ మంచి పాటలు ప్రసారం చేశారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట మహబూబానగర్ జిల్లా నుండి నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ సుమని పెడనా నుండి మెసేజ్ చేశారు. సుమనీనా మీ పేరు, ఓకే. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ కాజీపేట తిరాలపల్లి నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ, సందడి సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. నా కోసం ఎదురు చూస్తున్నారా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాన్సన్ విజయవాడ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి. అండ్ చాలిన్ సినిమాతోటే మంచి ఊపొందిందనమాట. ఓకే, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ ఇంకా ఉన్నాయి. మెసేజెస్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి మెసేజ్ చేశారు. అండ్ చాలా తక్కువ వర్షం పడిందట పాపం, ఇంకా ఎక్కువ పడుతుంది. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. సో వర్షం సంగతి పక్కన పెడితే అండి, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటర్ చేంజెస్ అన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, అండ్ కొన్ని ప్లేసెస్లో నుంచి వాటర్ అంతా కూడా చాలా కంటామినేట్ కూడా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో. తీసుకునే వాటర్ విషయంలో మాత్రం చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్క చాలా కాదు, మూడు చాలాలు ఉన్నాయి, విన్నారు కదా. సో అదనమాట సంగతి. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు కదా.

సో ఒక హీరో చెప్పిన డైలాగ్ అనమాట సినిమాకి సంబంధించిన ప్రశ్న. ఒక హీరో చెప్పిన డైలాగ్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రజలకి మంచి జరగాలి అనుకునే వారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారన్నమాట. సో ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి అంటారు. సో ఎవరు గెస్ చేయండి. 8662488144 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి గణేష్ పాత్ర బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2 hours 45 minutes 39 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ ప్రశ్న అడిగాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా చూసుకోవాలి అని చెప్పిన హీరో ఎవరు అని అడిగాను. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం, సుమధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పడిన జోగానందర కాలనీ అప్పల రాజు. ఇంకెవరు? అవునా, వాళ్ళ అబ్బాయే అంటారు. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట మహబూబా నగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. సుమన్ని రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మేడం మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫతిమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మా కానూరులో ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందట. ఎనీవే రైట్ ఆన్సర్ మా అభిమాన హీరో అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మూవీ పేరు నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట, అందుకే రైట్ ఆన్సర్ వచ్చేసింది. చూసారా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్. సో రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి మెసేజ్ చేశారు కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి నరసింహస్వామి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అరగిడ్డ విలేజ్ వేదశ్రీ రాహుల్ శాంతి శేఖర్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజారావు పాటికొండ, అయ్యో పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్, సూపర్ సాంగ్స్ వేస్తున్నారు నాగేశ్వరరావు గారి విశేషాలు, సాంగ్స్ సూపర్ ఉన్నాయి, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సందరి సందడికి స్వాగతం అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట, అఖండ సినిమాలో బాలకృష్ణ డైలాగ్ కదూ అంట, కాదు కదూ. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జోగులాంబ గద్వాల జిల్లా దేవి జయన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ మీ ప్రశ్నకు, ఓకే వీళ్ళందరూ కలిసి అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ సినిమా కబుర్లు నాగేశ్వరరావు గారి సినిమా సాంగ్స్ చాలా ఇష్టం, ప్రోగ్రామ్ చాలా బాగుందండి అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పంపించింది కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జౌ మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా పంపించారు, కానీ అది రాంగ్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి రామ్ చరణ్ కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని, మొత్తానికి రైట్ ఆన్సర్ వచ్చేసింది సుమని. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సర్లేరు నీకెవరు కాదు. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా కాదండి నరేష్, రాంగ్ ఆన్సర్ అది. సో అది మ్యాటర్. ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని మనం చూసేసాం కదా, ఇంతకీ నేనేం అడిగాను ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి.

సరమ్మా చూసుకోవాలి అని చెప్తారనమాట హీరో. ఎవరా హీరో అంటే సర్కారు వారి పాట మూవీ నుంచి మహేష్ చెప్పిన డైలాగ్ అనమాట అది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, మరి మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఈనాటి సందడి సందడి ప్రోగ్రాంలో. స్టే ట్యూన్. సో అదనమాట సర్కారు వారి పాట అని చెప్పాను కదా, ఆ సినిమా నుంచి అయితే మన మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్ అది. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే మధు కోవెలకొంట్ల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అని మనం చూసేసాం. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్గా అడిగేస్తాను, చాలా సింపుల్గా, అందరూ ఇందాక నుంచి చాలా దీని గురించి టాపిక్ కూడా ఎక్కువ జరిగిందనమాట. సో క్లూ కూడా ఇచ్చేసాను. రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా కూడా ఏడుస్తుంది అనమాట. ఏంటది గెస్ చేయండి. రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, పాపం. ఏంటో గెస్ చేసి చెప్పండి. 8662488114 ఈ నెంబర్కి మీ మెసేజ్ చేయండి, మీ పేరుని ఆన్సర్ని పంపించండి. రైట్ నో మీకోసం సర్కారు వారి పాట విందామా, బ్యూటిఫుల్ సాంగ్.

అనంత శ్రీరామ్ గారు ఎంత చక్కగా రాశారు కదా పాట. రెస్పెక్ట్ ఎవ్రీ పెనీ. నిజమేనండి, డబ్బుదేముందిలే అనుకుంటాం కానీ డబ్బులోనే ఉంది అంతా కూడా. సో డబ్బు ఉంటే ఒకలా ఉంటారు, డబ్బు లేకపోతే ఒకలా ఉంటారు అనమాట. అండ్ డబ్బు లేనప్పుడు మన చుట్టూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ డబ్బు లేదు కాబట్టి. డబ్బు ఉన్నప్పుడు ఇంకోలా ఉంటారు. సో రెస్పెక్ట్ ఎవ్రీ పెనీ, అది నీదైనా నాదైనా ప్రతి రూపాయిని చాలా గౌరవించండి. డబ్బుని మనం గౌరవిస్తేనే అది మనల్ని గౌరవంగా చక్కగా సేఫ్గా ఉంచుతుందనమాట. సో బ్యూటిఫుల్గా రాశారు కదా, ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్తో లాగేస్తా తన్ని తన్ని అంట. ఇదైతే మాత్రం నాకు సూపర్గా నచ్చింది. సో నకాష్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు మరి సర్కారు వారి పాట ఈ చిత్రం నుంచి. 2 hours 56 minutes 30 seconds ఉంది వీబీ క్లాక్. అండ్ ఒక ప్రశ్న అడిగాను కదా, రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకుండా ఏడుస్తుంది, ఏంటది అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే చాలా మెసేజెస్ వచ్చినాయి. మార్కాపురం నుండి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ వలి ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. మూసపేట మహబూబానగర్ నుండి ఫస్ట్ క్వశ్చన్కి మహేష్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి మనకి. మరి ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే లక్ష్మీనారాయణ నారాయణస్వామి మధు చరణ్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ మారూరు ఇక్కడ నుండి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర వీరేష్ ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపురమా అండి, ఇబ్రహాంపురం కొట్టాల అంట, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ ఎందుకండి అలా ఏం లేదు. ఓకే జవాబు అన్నారు, వెల్కమ్ అన్నారు, కానీ మీరు మెసేజ్ చేయలేదు ఆన్సరు. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ సుమని రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి కూడా. అండ్ తర్వాత ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మేడం మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బిలెటెడ్ వినాయక చవితి, ఓకే శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు దొరవారి సత్రం మండలం రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ జో జీ అంటూ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అని రైట్ ఆన్సర్ని పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బట్ బిఫోర్ దట్ మనకి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మిగతా మెసేజెస్ కూడా చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తాముఖ్యాంశాలతో ఇందిర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా

సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఈరోజు నగరంలో పర్యటించారు. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లపైన చేరిన వరద నీటిని తొలగించే చర్యలను అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 21వ తేదీతో ముగియనుండటంతో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. దేశంలో ఇప్పటిదాకా రోడ్డు మార్గంలో రవాణా అవుతున్న కలపగుజ్జులను తొలిసారిగా రైలులో రవాణా చేశారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని బిగ్వాన్కు కలపగుజ్జులోడుతో ఉన్న రైలు నిన్న బయలుదేరింది. ఇది రైల్వేలో సరికొత్త మైలురేగా నిలిచిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. రాయితీపై వంట గ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. అక్టోబర్1 నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహావసర వంట గ్యాస్ సిలిండర్ అందుతుంది. నిజమైన లబ్దిదారుకే రాయితీ సిలిండర్లు అందేలా చూసేందుకు, వాణిజ్య అవసరాలకు మళ్లకుండా నిరోధించేందుకు, నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఈరోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఎల్లుండి జరగనున్న ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరు సుందరామూర్తి గీతం విన్నారు. 3 hours 8 minutes 49 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్న మరి సెకండ్ క్వశ్చన్కి అయితే చాలా ఆన్సర్స్ ఉన్నాయని చెప్పాను కదా. కొన్ని ఇందాక మనం ఆల్రెడీ చూసేసాము, బట్ ఇంకా ఉన్నాయి కొన్ని చూద్దాం. ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. గద్వాల్ దేవి జయన్న మా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మునిదర్శిని ముని రుగ్విజ ముని నాగేశ్వర ఫ్రమ్ కావిరెడ్డి వారిపల్లె సోమల మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారనమాట. లతకుమారి రాజమ్మ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు డిస్టిక్ గోనిగండ్ల గ్రామం నుండి కృష్ణ ఆద్య అపర్ణ చిరంజీవి. 3 నిమిషాల దేనికండి ఇది ఆన్సరు? ఓకే. అండ్ నారాయణ జిల్లా అరుణ్ మోహన్జీ దివ్యాబాయి కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ దానికి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారనమాట, ఫ్రమ్ పైలర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అట ఇక్కడ నుండి. అండ్ అలాగే వినాయకుడు అన్నదానంలో పాల్గొంటున్నారా? ఓకే. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. యాక్చువల్గా కొండ మీద ట్రాన్స్మిషన్ ఆగినందువల్ల అట రేడియోలో మాకు ప్రసారాలు రావడం లేదు, అందుకే షో వినలేకపోతున్నాం అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇప్పుడే ప్రసారం

0: మళ్ళీ పునరుద్ధరించారట. సో అది సంగతి అనమాట. సో అందుకని చెప్పి మీకు కొంచెం గ్యాప్ వచ్చి ఉండొచ్చు. రేడియో సెట్లో కొంత డిస్టర్బెన్స్ ఉందట ఇందాక, బట్ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ పొన్నూరు చింతలపూడి నుండి ఆదా మల్లేశ్వరి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మాధు కోవెలకుంట్ల ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి పవన్ కళ్యాణ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఆన్సర్ కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రెక్కలు లేకుండా ఎగురుతుంది, కళ్ళు లేకపోయినా ఎడుస్తుంది అని అడిగాను అనమాట. అది సంగతి. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రేడియో సెట్లో పూర్తిగా ఆగిపోయింది మేడం ప్రసారం, నేను యాప్లో వింటున్నా అందుకే నా ఆన్సర్ లేట్గా వస్తుంది అంటున్నారు. ఏం లేదు, మీ ఆన్సర్ అయితే కరెక్ట్గానే వస్తుంది, బట్ రేడియో సెట్ ఇప్పుడు వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముందపెద్దన కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు మొలకలూరట ఆ తాలూకా నుండి మెసేజ్ చేశారండి, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఎందుకండి అన్ని పంపించారు అవి, అయ్యో ఆన్సర్ ఎక్కడా ఇంతకీ, యా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి మెసేజెస్ అనేవి. నాగ చైతన్య సునీల్ కలిసి నటించిన తడాకనా, కాదండి ఎక్కడి నుంచో పంపిస్తున్నారు ఈ ఆన్సర్, ఇదైతే కాదు. అండ్ నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్ రోజా మెసేజ్ చేశారు పావురం అంటూ రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఎగురుతుంది అనగానే పావురం అనుకున్నారు అనమాట, అది మ్యాటర్. ఇందుకే ఏంటంటే మేఘం ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట, మేఘాలు, ఓకే. సో అది మ్యాటర్. మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడిలో థర్డ్ క్వశ్చన్కి. బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత నేను థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, మీకు రెడీగా ఉండండి.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: నిల్ల నిల్ల మెరిసెను తార నీ ప్రేమలా.
4: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
5: అంతఃపురంలో అందాల చిలక,
6: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
4: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
6: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
4: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
6: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
4: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
7: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

3 hours 14 minutes 36 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరే. సుందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించిన సినిమాలు ఎన్ని? ఓకేనా, ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించినటువంటి సినిమాలు ఎన్ని? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం బొబ్బిలి రాజా, ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

3 hours 20 minutes 20 seconds లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన సినిమాలు అన్నాను అనమాట. సో చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి మనకి.

ఫస్ట్ రైట్ ఆన్సర్ వై వెంకటరెడ్డి గారు. లక్కవరం నుండి మెసేజ్ చేశారు, పట్టణ జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు ఇందకటి క్వశ్చన్కి మేఘం అని రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. అండ్ అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి సుమని మెసేజ్ చేశారు, ఒకటి ఎక్కువ వేసారు సార్ మీరు. ఓకే ఎనీవే, సో చూద్దాం. ఇంకా రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి 12 అంటున్నారు, కాదు కదా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజీ నా ఆన్సర్ అడ్డ రైట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ విజయ కైలాస్ సాయి కృతిక మారుతినగర్ అనంతపురం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నరేష్ మెసేజ్ చేశారు సత్యం శివం అంటున్నారు, నేను ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారన్న, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాప్తాడు మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధు చరణ్ రైట్ ఆన్సర్. అండ్ గుండమ్మ కదనా, ఒక్క మూవీయేనా, కాదు కదా. సాతుపాటి రాము, పుష్ప, రాజశ్రీ మెసేజ్ చేశారు ఖమ్మం జయనగర్ కాలనీ నుండి, బట్ రైట్ ఆన్సర్ నేను చెప్తానండి. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మొత్తం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారనమాట. ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ రాజుల నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. ఓ సినిమా పేర్లు కూడా పంపించేశారు, సూపర్. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతరావు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ కొన్ని మూవీస్ మాత్రమే మీరు పంపించారు, నంబర్ పంపించలేదు కరెక్ట్గా. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకానా కర్ణాటక ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ జో మ్యామ్ అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. కర్నూతల సునీల్ అక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుండి, మా అబ్బాయి సాత్విక్ వర్మకి ఓకే జన్మదిన శుభాకాంక్షలట ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే మీ బాబుకి హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే రైట్ ఆన్సర్ని పంపించారు, కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఐదు సినిమాలు కాదండి, రాంగ్ ఆన్సర్. పొన్నూరు మండలం చింతలపూడి నుండి ఆదాం శ్రీను ధనలక్ష్మి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి. అండ్ శ్యామ్ భీమవరం రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, మూడు సినిమాలు కాదు కదా. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య మెసేజ్ చేశారు కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణుడు ఓ సినిమాలా, ఒక నాలుగైదు పంపించారంతే, కాదు కదా ఇంకా ఉన్నాయండి. వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి మెసేజ్ చేశారు. అంబిక ప్రేమ్ సాయి వీళ్ళందరూ కూడా, రాజేష్, బట్ ఇంకా ఉన్నాయండి మూవీస్. రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూనే ఉండండి. అండ్ అరుణ్ మోహన్జీ దివ్యభై అజయ్ శృతి వీళ్ళందరూ కూడా నారాయణపేట ఊట్కూర్ డిస్టిక్ ఊట్కూర్ నుండి మెసేజ్ చేశారు. ఆరు మూవీస్ కాదండి, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, ఓ మంగినపూడి బీచ్ దగ్గర, తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా జవాబు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సుభాష్ని ఇనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే గడ్డ వెంకయ్య బండారుపల్లి బండారు నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా. ఓకే రెండు మూవీస్ ప్లస్ ఇంకా నంబర్ కూడా కలిపారు కాబట్టి అవి ఇవి కలిపి మొత్తం కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేష సాయి రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ జీ అట, గుడ్ ఈవినింగ్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి వల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, నైన్ అని బట్ రాంగ్ ఆన్సర్.

అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఉమా సిద్ధారావుకి హాయ్ అండి. ఓకే హాయ్. అండ్ నేను చదివేవి అబద్ధాలు అంటుండా, అంతమంది లిజినర్స్ ఉండటం ఉంటారా అనే డౌట్ వచ్చిందట. అయ్యో, రవివర్మ ఖమ్మం నుండి మెసేజ్ చేశారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎనమడుగు రామకృష్ణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. ఇందుకే నేను అడిగిన ప్రశ్న, ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన సినిమాలు ఎన్ని అని అడిగాను. 14 అండి, 14 మూవీస్లో నటించారనమాట. ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు 14 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈరోజు డే స్పెషల్స్గా చూస్తే చాలా ఉన్నాయి తెలుసా, మన ఎన్ఆర్ గారు, వంశీ గారు ఇంకా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా అందులో ఒకటికి సంబంధించిందే. ఏంటి అంటే, గాలి గన్నారావు, వాతావరణ వార్తలు చదువుతున్న గాలి గన్నారావు ఎవరు? గెస్ చేయండి. ఇది ఒక సినిమాలో ఒకరి క్యారెక్టర్ అనమాట. గాలి గన్నారావు, వాతావరణ వార్తలు చదువుతున్న గాలి గన్నారావు ఎవరు? గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఈయన చాలా లెక్చరర్ క్యారెక్టర్స్తో బాగా ఫేమస్ అయ్యారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ మన మధ్యన లేకపోయినా కూడా చెప్పాను కదా, వాళ్ళు భౌతికంగా లేకపోయినా కూడా వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు మనకు అందించినవన్నీ అలా మనకు అలా గుర్తుండిపోతాయన్నమాట. సో అది మ్యాటర్. ఎవరనేది గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎం రమేష్ పాడినటువంటి ఆత్రేయ గీతం ఫ్రమ్ ద మూవీ అనుబంధం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
1: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

3:31:47 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి గాలి గన్నారావు వాతావరణ వార్తలు చదువుతున్న గాలి గన్నారావు ఎవరు అని అడిగాను. సో ఈ క్యారెక్టర్ ని ఎవరు ప్లే చేశారు అనేదన్నమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మంది మెసేజెస్ అయితే పంపించేశారు. సో మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి మెసేజ్ చేశారు. అండ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే మా డిపార్ట్మెంట్లో అయితే ఉమా సిద్ధారావా ఏంటో. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి. ఓకే ఆన్సర్ ఎక్కడ అండి, మీ పేరు మాత్రం పంపించారు సుభాషిణి అట. ఓకే కానూరు నుంచి తాతరావు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. నెక్స్ట్ కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్కిరెడ్డిపల్లి మండలం కర్నూలు కర్నూతల సునీల్ అన్నమయ్య జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ సండే సందడి. ఓకే సండే సందడి అలా సండే సందడా. ఓకే శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుండి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఓకే ధీరాలో స్త్రీల గురించి బాగా చెప్పాను, ఎస్ మంచి పాటలు వేశారు అంటూ మెసేజ్ చేశారనమాట బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మూసాపేట నుండి నరేష్ మెసేజ్ చేశారు ఆన్సర్ లేదు. ఓకే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం ఓకే సుమని రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ విజయ కైలాష్ సాయి కృతిక మారుతినగర్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియ అలగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ సునీల్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్సాయి వరుణాదం సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గుండూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనంద

కొల్లి అప్పల్ రాజు మెసేజ్ చేశారు, అనుబంధం చిత్రంలో బాలుగారు పాడిన అద్భుతమైన పాట వినిపించారు. థ్యాంక్ యూ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం మల్లీశ్వరి. మేడం మీ వాయిస్ చాలా బాగుంది, ఏ ఎక్స్ప్రెస్ లాగా ట్రైన్తో పోల్చారు. సో అలా చదువుతున్నట సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవసేన ఇప్పుడే ట్యూన్ చేశారా. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీకాకుళం నుండి భాస్కర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ముసాబేట్ నుండి నరేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ పంపిస్తే తప్పకుండా మీ పేర్లన్నీ చదువుతున్నానండి, రాంగ్ ఆన్సర్ కూడా చదువుతున్నాను. ఇన్నమడుగు సుభాష్ని మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య, బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. చాలా మెసేజెస్ అయితే వచ్చేసినాయి మనకి. నేను అడిగిన క్యారెక్టర్ గురించి, గాలి గన్నారావు వార్తలు చదువుతున్న గాలి గన్నారావు అని చెప్పి అడిగాను కదా. ఈ క్యారెక్టరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారండి. సో ఈరోజు ఆయన జయంతి కూడా అనమాట. సో అందుకే మనం అలా గుర్తు చేసుకున్నాము. చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశారు ఆయన, అంటే నువ్వు నేను, ధైర్యం ఇలాంటి చిత్రాలన్నింటిలో కూడా చాలా, అంటే లెక్చరర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారనమాట. అండ్ ఆ తర్వాత అవి కొంచెం బ్రేక్ ఇచ్చి ఆ క్యారెక్టర్స్కి చేశారు. ఒక్కడు సినిమాలో పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర కానీ, అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలిగా అన్నారు. అండ్ అలాగే రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి, ఇంకా ఇలా చాలా క్యారెక్టర్స్ అనమాట. అన్నీ కూడా హాస్య క్యారెక్టర్సే చేశారు, హాస్యంకి కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారనమాట. అండ్ ఆలస్యం అమృతం సినిమాకైతే ఆయనకి ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అండ్ ఆయన నటించిన లాస్ట్ మూవీ వచ్చేసి ప్రేమ గీమా జాంతనై, ఇది ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది అప్పటికైతే మాత్రం. బట్ అప్పటికి ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో హెల్త్ పాడేటప్పటికి అయినా కూడా షూటింగ్ వరకు వచ్చారట. సో అది మ్యాటర్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చాలా క్యారెక్టర్స్, అండ్ నువ్వు నేను లో వీటిని చాలా అలా గుర్తుండిపోయారు ఆయన. ఒకడు సినిమా కానీ అతడు కానీ, ఈ పేస్ట్ ఏంటి బ్రదరు ఎంత నొరుగు వస్తుంది, ఇలాంటివి మన ఊర్లో దొరికామయ్య అని అడుగుతారు. సో అప్పుడు గిరిబాబు గారు చెప్తారనమాట, ఎందుకు దొరకో, కాకపోతే ఇక్కడ మనల్ని షేవింగ్ క్రీమ్ అని అడగాలి అంటారు. అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా కేక్ ఉంటాయి అన్నమాట అసలు. సో ఆయన చాలా మందిని మనం మిస్ అయ్యాం కదా. ఎనీవే, సో నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకా అలా మెసేజెస్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఎవరెవరు పంపించారు అంటే, ఓకే, పట్టణ జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, ఏంటది, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి మెసేజ్ చేశారు పెద్ద నరసింహ, పద్మాబాయి కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటూ వర్షం మూవీ అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణయ్య, ఆయన మడుగు నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే గడ్డం అంకయ్య, బండారుపల్లి నుండి కూడా వర్షం మూవీ అని చెప్పి పంపించారు. ఇందాక ఆల్రెడీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కే రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అనుకుంటూనే ఉన్నా అండి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని, అయ్యా అంటూ మెసేజ్ చేశారనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎనీవే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూతల సునీల్ మెసేజ్ చేశారు, చదివానండి కరెక్ట్గా. సో నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట ఇప్పటివరకు ఉన్న మెసేజెస్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ అయిపోతుంది. చాలా ఈజీగా అడుగుతాను. ఇంగ్లీష్ వర్డ్ ఒకటి అనమాట, అది నేను స్పెల్లింగ్ కూడా చెప్తాను. అదే వర్డ్లో ఇంకొక పదం ఉంది, అంటే అదే పదంలో ఇంకొక పదం దాగుంది. సేమ్ లెటర్స్ నేను ఏమేమైతే చెప్పానో, కాకపోతే అటు ఇటు మారుతాయి అనమాట. సో ఒకటిలో ఉన్నది రెండులోకి, రెండులో ఉన్నది మూడులోకి, మూడులో ఉన్నది నాలుగులోకి, అట్లా మారుతాయి అక్షరాల ప్లేస్ మారుతుంది అంతే. బట్ అదే అక్షరాలతో ఇంకొక వేరే అక్షరం ఏది యాడ్ చేయకూడదు, ఉన్న అక్షరాన్ని దేన్ని తీసేయకూడదు. నేను ఇచ్చే ఐదు లెటర్స్ ఖచ్చితంగా ఆ వర్డ్లో ఉండాలి, బట్ వేరొక వర్డ్ రావాలన్నమాట. ఓకే, నేను ఇచ్చే వర్డ్ ఏంటంటే హెచ్ఈఏఆర్టి, హార్ట్. హార్ట్ తెలుసు కదా మన గుండె అనమాట. సో హెచ్ఈఏఆర్టి, హార్ట్. ఇదే లెటర్స్లో, అంటే ఇదే వర్డ్లో ఈ లెటర్స్తోనే ఇంకొక పదం దాగు.

ఉంది, అదేంటి ఆ కొత్త పదం మీరు కనుక్కొని నాకు చెప్పండి. ఓకేనా? సేమ్ అవే లెటర్స్ ఉండాలి, మారకూడదు, ఆ ఐదు అలాగే ఉండాలి, బట్ ప్లేస్ మార్చుకోవచ్చు. అటు ఇటు మార్చుకుంటే మీకు ఇంకొక కొత్త పదం వస్తుంది అన్నమాట. హార్ట్లో దాక్కున్న మరో వర్డ్ ఏంటి అనేది ప్రశ్న. ఓకేనా? గెస్ట్ చేయండి 8662488114. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి రైట్ నౌ. మీకోసం నిన్ను కోరి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

3 hours 46 minutes 32 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేసాను నేను, హార్ట్ లో దాక్కున్న మరో వర్డ్. సో HEART చాలా క్లియర్ గా చెప్పాను కాబట్టి చాలా మెసేజెస్ వచ్చేసినాయి అనమాట. సో రైట్ ఆన్సర్స్ ఏ ఉంటాయి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే పెడన జోగానందర కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్, అండ్ సుమని పెడన నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే విజయ, కైలాస్, సాయి, కృతిక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుండి నరేష్, రోజా లివరా ఎలా అండి, ఓకే రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కొత్తగూడెం యాకూబ్ పాషా, నూర్జహాన్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీకాకుళం నుండి భాస్కర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. శేషుద్రి రాజవరం నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు నేను చదివానండి, మీ పేరు చదివాను మీరు వినలేదు, ఓకే. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆయన డైలాగ్స్ నిద్రలే పడినా చెప్తారట. ఎనీవే మొత్తానికి హార్ట్కి సంబంధించిన ప్రశ్నకి ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ రెండో పదం వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. ఓహో మీరు అట్లా వచ్చారా, మీరు హార్ట్ని భలే ఉందండి ఆన్సర్. ఏఆర్టీ ఆర్ట్ ప్లస్ హెచ్ఏఆర్ హియర్ ప్లస్ ఈఏఆర్ ఇయ్యారట, కళ వినడం చెవి. అయ్యా బాబోయ్, మీరు ఎటు నుంచి ఎటు వచ్చారో కానీ నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. ఓకే రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, మీరు వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ హాయ్ ఐఎమ్ చందన ఫ్రమ్ ఉర్రవకొండ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు హాయ్ చందన. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్, అంబిక, ప్రేమ్సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల గుడ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నైస్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి అంటే గౌస్ ఫ్రమ్ అనంతపురం. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ కూడా మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. ఉమా సిద్ధారావు తల్లాడ రైట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మీ, నిష్కా అండ్ హనీ ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ మెసేజ్ చేశారు. సో ఎనీవే నెక్స్ట్ మెసేజ్ సంపత్ రెడ్డి.

సిరి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నిజామాబాద్ దౌమండ్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చిట్యాల రామకృష్ణ కరీమాబాద్ వరంగల్ నుండి. హియర్ కాదు కదా, దీపిక హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు బట్ అది కాదండి. ఈ హార్ట్ సమాధానం తెలీదు అంటూ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఈ నెల 27న వెంకటగిరిలో పాట కచేరీ ఉందా? ఓకే, పోలేరమ్మ జాతర చాలా బాగా చేస్తారు. విజయవాడ ఆర్జీలు అందరూ రండిట, సూపరు. ఓకే. అండ్ పెడన జోగానందరావు కాలనీ అపుల్ రాజు మెసేజ్ చేశారు, ఈరోజు సందడే సందడి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయింది, మంచి పాటలు సూపర్ హిట్ సాంగ్స్ వేసి సూపర్ షో సూపర్ హిట్గా నిలిచిందట. మళ్ళీ కలుద్దాం వివిధాలు అంటున్నారు. డెఫినెట్గా అండి, వివిధాలు కూడా ఈరోజు ఇంకొక డైరెక్టర్ బర్త్డే కూడా ఉంది, సో ఆ డైరెక్టర్ గురించి మాట్లాడి చెప్తాను నేను. డెఫినెట్గా మంచి సాంగ్స్ విందాం మనం. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ప్రోగ్రామ్ సరదా సరదాగా సాగింది, రేడియో వింటూ దగ్గర ఉండి కదలలేకపోయామంట. సో రేడియో దగ్గర నుంచి అసలు కదలలేకపోయారట, నమ్మండి. మరలా ఎప్పుడు మీరు రాక అంటూ మెసేజ్ చేశారు. చింతలపూడి నుండి ఆదాం మల్లేశ్వరి శ్రీను ధనలక్ష్మి మెసేజ్ చేశారు, 25th నేను తప్పకుండా వస్తాను, మళ్ళీ మనం సందడి చేసేద్దాం. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాళిమ్మ బొంబాయి. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముసపెట్ మహబూబా నగర్ నుండి నరేష్ రోజా కూడా మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇంకా రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్ని. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ నుండి దీపిక మెసేజ్ చేశారు, అయ్యో అది కాదు ఆన్సర్, మీరు ప్రశ్న సరిగా వినలేదని నాకు అర్థమైపోయింది. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ 100% అంటూ మెసేజ్ చేశారు గడ్డం వంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి కూడా మెసేజ్ చేశారు. ఊపిరితిత్తులు అంట, ఎక్కడి నుంచి వచ్చిన ఊపిరితిత్తులు? అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, హార్ట్, ఈ హార్ట్లో దాక్కున్న మరొక వర్డ్ అన్నాను అంతే కదా. హార్ట్లో ఏముంది? HEART, హార్ట్ కదా. సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి అనమాట. హార్ట్లో దాక్కున్న మరో వర్డ్ ఏంటి అంటే ఎర్త్ అండి, భూమి. EARTH, HEART ప్లేస్లో అవే లెటర్స్ని అటు ఇటు మార్చి ఇంకొక వర్డ్ అని చెప్పాను కదా, EARTH, ఎర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ అన్నిటికీ ఒక్కొక్క ప్రశ్నకి హండ్రెడ్స్ వచ్చేసినాయి అనమాట మెసేజెస్ అయితే. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, సందడి సందడి సూపర్ ఉంది, ధన్యవాదాలు అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ శ్రీనివాస వర్మ మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇంకొక మెసేజ్ కూడా ఉంది, యా వివిధాలు చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే మనం సందడి సందడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం, మరి వివిధాలు కలుద్దాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ఈ రోజు సందడి సందడిలో ఫైనల్గా ప్లే చేస్తున్నాను, దొంగమొగుడు చిత్ర నుంచి. అండ్ ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు, వేటూరి సుందర రామూర్తి గీతం. మరి ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. భారత్కు చెందిన తేలికపాటి యుద్ద విమానం తేజస్లో జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి జనరల్ టకెహిరో మొరిటాతో పాటు భారత వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ ప్రయాణం చేశారు. ఈ ఉదయం భారత్ జపాన్ ద్వైపాక్షిక వాయుసేన సంయుక్త విన్యాసాలు వీర్ గార్డియన్ 2026లో భాగంగా జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని నిర్వహించారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై 2 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సును నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ప్యారిస్ ఒప్పందం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువు కంటే ముందే చేరుకున్న G20 దేశం

భారత్ మాత్రమే అని మోదీ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యతో సమాజం మార్పు తీసుకురావచ్చని చెప్పారు.

శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. క్రీడల్లో రాణిస్తే ఆరోగ్యంతో పాటు గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలోని క్రీడా మైదానంలో ఈరోజు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిభావంతులైన క్రీడాకారులు మారుమూల ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలన్నారు. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 912.94 కోట్ల రూపాయలతో పనులను చేపట్టింది. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తిగా వచ్చాయి. రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో ప్రతిపాదించిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రానున్న 2 దశాబ్దాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి 4.015 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని వివిధ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జపాన్కు చెందిన ఎల్ యాంజిల్ సంస్థ ఈరోజు ఉపకార వేతనాలు అందజేసింది. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సో సితార చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? అసలు ఆ డైరెక్టర్ అంటే ఆయన సినిమా దర్శకులు రచయిత, ఈయన పేరు వినగానే మనకి కొన్ని సెలెక్టెడ్గా అంటే కొన్ని మూవీస్ కానీ అవి మన కళ్ళ ముందు అలా కదులుతాయి అనమాట. ఆ గోదావరి కానీ, ఆ స్టోరీ రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆయన. ఇది వంశీ గారు అండి, తెలుగు సినిమా దర్శకుడు. సో అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. ఈయన సినిమా స్టోరీస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి అండ్ పల్లె అందాలని ఆవిష్కరిస్తూ ఉంటాయన్నమాట. సో ఎన్ని మంచి మూవీస్ అందించారంటే ఆయన మనకి, మంచు పల్లకి, ఆలాపన, అన్వేషణ, సితార, లేడీస్ టైలర్, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, మహర్షి, చెట్టు కింద ప్లీడర్ అండ్ శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ కానీ, ఏప్రిల్ ఒకటి విడుదల అండ్ నీకు 16 నాకు 18, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అండ్ ఇంకా చాలా సినిమాలు, అనుమానాస్పదం కానీ, గోపి గోపిక, గోదావరి అండ్ ఇలాంటి మూవీస్ ఎన్ని ఇచ్చారంటే ఆ బ్యాక్డ్రాప్ అంతా కూడా, సినిమా అంతా కూడా చూస్తూ ఉంటే అన్ని ఆ పచ్చని పొలాలు, ప్రకృతి, అందమైన వాతావరణం మనల్ని వేరే లోకానికి అలా తీసుకెళ్ళిపోతుంది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా భానుప్రియ గారిని ఇంట్రడ్యూస్ చేశారు చూసారా సితార మూవీతోటి, ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ అనమాట ఆయన. సో ఆయన సినిమాలన్నీ కూడా అంటే తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైనటువంటి శంకరాభరణం సినిమాకు ఈయన వంశీ గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు అండ్ డైరెక్టర్గా మాత్రం ఫస్ట్ మూవీ వచ్చేసి 1982లో చిరంజీవి, సుహాసిని, రాజన్ ప్రసాద్ నటించినటువంటి మంచు పల్లకి అనమాట. సో ఇంతకి విషయం ఏంటంటే ఈరోజు వివిధాలు మనం ఒకే సినిమా గురించి అంటే సండే స్పెషల్గా ఒక మూవీ నుంచి పాటలు వింటాం కదా ఒక సినిమా నుంచి, సో ఈరోజు ఎలాగూ మనకి వంశీ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక సినిమా నుంచి నేను పాటలు ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు వంశీ గారి బర్త్డే కాబట్టి. అండ్ అలాగే చాలా సినిమాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనకి వంశీ గారు అందించినటువంటి సినిమాలు అండ్ మంచు పల్లకి ఫస్ట్ మూవీ అయితే ఈ సినిమా యాక్చువల్గా యండమూరి వీరేంద్రనాథ్ గారి రచన అనమాట అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో యండమూరి గారితో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. సో అది అండ్ సితారా మూవీ గురించి అయితే అసలు ఏం చెప్పాలండి బాబు, భానుప్రియ ఈ సినిమాతోటే తెలుగు సినిమాకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఆయన చేసినటువంటి చాలా సినిమాలకి ఇళయరాజా గారే మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, స్టోరీ ఎంత బాగుంటుందో, హీరో హీరోయిన్స్ ఎంత బాగుంటారో, సిచ్యువేషన్స్ ఎంత బాగుంటాయో అండ్ ఆ పిక్చరైజేషన్ ఎంత బాగుంటుందో అండ్ మ్యూజిక్ కూడా అంతే బాగుంటుంది, పాటలు కూడా ది గ్రేట్ అనమాట, అంత బ్యూటిఫుల్ మనకు అందించారు. అండ్ వంశీ డైరెక్ట్ చేసినటువంటి బోల్డ్ సినిమాలో మనకి చాలా క్లియర్గా కనిపించేది ఏం చెప్పండి, కామెడీ ఉంటుంది కదా. సో తెలుగు వారికి ఎక్కడ కూడా ఈ కామెడీ ఎక్కడ బోర్ కొట్టదు, ఎప్పటికి కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ గోదావరి సైడ్ ఆయనకి వంశీ గారికి ఉన్నటువంటి లవ్ అంతా ఇంత కాదండి, ఆయన ప్రతి మూవీలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఈ గోదావరి డిస్ట్రిక్ట్తో రిలేట్ అయి ఉంటుందన్నమాట. సో మనం ఆల్రెడీ ఒకసారి ఈ గోదావరి గురించి, ఆ గోదావరి మనుషుల గురించి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కూడా. సో అది మ్యాటర్. ఎనీవే ఈరోజైతే మాత్రం నేను వంశీ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ సినిమాలో ప్రతి పాట కూడా ఎంత అందం

ఉంటుందంటే మాటల్లో చెప్పడం, వింటే మీరే చెప్తారు. సో ఈ సినిమా నుంచి పాటలైతే మీకోసం బ్యాక్ టు బ్యాక్ నేను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 వివిధ విత్ మీ జ్యోతి.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. పాట విన్నారు కదా, రవివర్మ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది. సో మరి వంశీ గారి డైరెక్షన్లో 2002లో విడుదలైన ఈ సినిమా నంది పురస్కారాన్ని అందుకుందనమాట. సో చక్రి గారు సంగీతం సమకూర్చారు ఈ సినిమాకి. ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అనమాట. సో కౌశల్య గారు అండ్ రవిబాబు వీళ్ళందరూ పాడిన, చక్రి గారు కానీ పాడినటువంటి పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అండ్ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్స్లో ఉంటుంది కదా, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాట అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 25 minutes 41 seconds ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో ఒకే సినిమా నుంచి అయితే మనం పాటలు వింటున్నాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. సో మరి వాతావరణ సూచన కూడా తెలుసుకుందాం అన్నాను కదా. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది. అండ్ అలాగే రాయలసీమ విషయానికి వస్తే 1 లేదా 2 ప్రాంతాల్లో

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట. సో ఉరుములు, మెరుపులు ఇలా కోస్తా, ఆంధ్ర, యానం, ఇంకా రాయలసీమలు అక్కడక్కడ కూడా ఈ ఉరుములతో కూడినటువంటి వాతావరణం ఉండొచ్చు. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి జిల్లాల్లో 1 లేదా 2 ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈరోజు బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గంటకి ఈ గాలులు వీస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే గంటకు 65 కిలోమీటర్ల వరకు గాలివానలు ఉండొచ్చు అని చెప్పి పేర్కొన్నారు. అండ్ సముద్రం కొన్ని ప్రాంతాల్లో కొంచెం వెరీ రఫ్గా మారే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మత్స్యకారులు అండమాన్ సముద్రంలోకి సెప్టెంబర్ 21 వరకు వెళ్ళొద్దని సూచించారు. మరి తూర్పు మధ్య ఇంకా దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు కూడా వెళ్ళొద్దని సూచించారు. సో మత్స్యకారులు అయితే మాత్రం 21 సాయంత్రం వరకు కూడా తీరానికి రావాలని సూచించారు. సో వెదర్ రిపోర్ట్ అయితే విన్నాం కదా, మరి 4 hours 27 minutes 20 seconds ఉంది వీబీ క్లాక్. మనం వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుంచి మనం పాటలు అయితే వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట కౌసల్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం. చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: పట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. చక్రి కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం విన్నారు. 4 hours 40 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒకే సినిమా నుంచి మనం పాటలు వింటున్నాం కదా వివిధ ప్రోగ్రాంలో. సో అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. అయితే బ్యూటిఫుల్ సాంగ్స్ మనం వింటున్నాం. మరి వినబోతున్న తర్వాతి పాట చక్రి పాడినటువంటి పాట. ఇది సాయి శ్రీహర్ష గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో

0: సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కౌశల్య గారు ఎంత అద్భుతంగా పాడారు కదా సాయి శ్రీహర్ష గీతం. ఇది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. మరి మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో ఒకే సినిమా పాటలు విన్నారు అండ్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది అండ్ ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. విత్ దిస్ వండర్ఫుల్ కోట్ వి విల్ స్టార్ట్ టుడేస్ వెనల ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. చాలా మంది వైకల్యాలున్న వ్యక్తులకు, వారిని చూసుకునే వారికి రోజు వారి జీవితం సులభం కాకపోవచ్చు. వైకల్యాలు మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. వైకల్యం ఉన్న వ్యక్తి యొక్క సంక్లిష్ట అవసరాలను తీర్చడం

0: కుటుంబానికి చాలా ఒత్తిడిగా ఉంటుంది, భావోద్వేగ, ఆర్థిక, కొన్నిసార్లు శారీరకంగా కూడా. మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు. ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ విధంగా అంగములలో లోపమున్న వారిని వికలాంగులు లేక అంగవికలురు అంటారు. వివిధ అవయాలు లోపమున్న వారిని వివిధ రకాలుగా విభజించారు. వీరిని ఇంగ్లీష్లో హ్యాండిక్యాప్, డిజబిలిటీ, బలహీనము అంటారు. వీరికి చేయూతను అందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. శారీరక వైకల్యంలో రెండు రకాలుగా చెప్పొచ్చు. అవి అస్థిపంజర వైకల్యం, కండరాలు లేదా అస్థి వైకల్యాలు, వ్యాధులు, క్షీణత కారణంగా శరీర భాగం కదలికలతో సంబంధం ఉన్న విలక్షణమైన కార్యకలాపాలను నిర్వహించలేకపోవడంగా పేర్కొనొచ్చు. ఫిజికల్ డిసెబిలిటీ, శారీరక వైకల్యం, అవయవాల లోపం ఉన్న వ్యక్తులు నడవలేకపోవడం, తమంతట తాముగా స్నానం చేయలేకపోవడం, తనకు సంబంధించిన ఏ పనైనా స్వతంత్రంగా కార్యాచరణతో చేయలేకపోవడం వంటి వారిని మనము వికలాంగులుగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల శారీరకంగా వికలాంగుడు కావచ్చు. మొదటిది పుట్టుకతో వచ్చే వంశ పారంపర్యంగా వ్యక్తి పుట్టినప్పటి నుండి శారీరక వైకల్యం కలిగి ఉంటాడు, లేదా జన్యుపరమైన సమస్యలు, కండరాల కణాలతో సమస్యలు, పుట్టినప్పుడు గాయం కారణంగా క్రమేణా అవి అభివృద్ధి కావడంతో వ్యక్తి చెందిన అంగవైకల్యంగా చెప్పొచ్చు. రెండవ కారణం నాడీ వ్యవస్థ యొక్క వ్యాధులు, వీటి కారణంగా శరీరంలో ఉన్న భాగాల యొక్క కదలికలను చేయలేకపోవడంగా చెప్పొచ్చు. వ్యక్తులు రోడ్డు ప్రమాదాలతో, పనిచేసే ఫ్యాక్టరీస్లో, ఇండస్ట్రీలో గాయపడటం, పారిశ్రామిక ప్రమాదాలు, పోలియో వంటి అంటువ్యాధులు, గుండెపోటు, పక్షపాతం, క్యాన్సర్ వంటి వ్యాధులతో మనుషులు అంగవైకల్యం పొందుతారు. శారీరక వైకల్యం అంటే అంగవైకల్యం అనేది ఒక వ్యక్తి యొక్క శరీరంలోని ఒక భాగాన్ని ప్రభావితం చేసే గణనీయమైన దీర్ఘకాలిక పరిస్థితి. ఇది వారి శారీరక పనితీరు, చైతన్యం, దృఢత్వం, వ్యక్తి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. శారీరక వైకల్యం తప్పనిసరిగా నిర్దిష్ట పనులను చేయకుండా ఆపదు, కానీ వాటిని ఎదుర్కొన్న దానికి వ్యక్తులకు సవాలుగా చేస్తుంది. మనుషులు చేసే ప్రతి పనిలో ఎక్కువ సమయం తీసుకునే రోజువారి పనులున్నాయి. శారీరక వైకల్యాన్ని నిర్వచించడం శారీరక స్థితి గురించి కాదు, పని కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఒక వ్యక్తి రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. శారీరక వైకల్యం అంటే అంగవైకల్యం, డిసెబిలిటీ ఉన్న వారిని సమాజం సముచితంగా మానవతా దృక్పథంతో వారిని సమాజ అభివృద్ధిలో వారిని ప్రోత్సహించడమే మన ప్రథమ కర్తవ్యం. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, సమాజంలో ఉన్న మనుషుల సహకారం అవసరం. వ్యక్తిగత సామాజిక సమన్వయం మన సమాజంలో అత్యంత ప్రాముఖ్యతను పొందును. వికలాంగుల హక్కులు మరియు వారి అవకాశాలు అత్యంత ప్రాముఖ్యత పొందిన విషయం. వారి అనుభవాలు, సమస్యలు, సమాధానాలు ఆలోచించడం మనకు వికలాంగుల హక్కుల గురించి తెలుసుకోవడం ఆవశ్యకం. ఈ హక్కులు అనేది వికలాంగుల అవకాశాలను, స్వాతంత్రాలను, గౌరవాలను పరిగణిస్తుంది. ప్రత్యేక అధికారాలు, వికలాంగుల అభివృద్ధి, ఆత్మాని వ్యవస్థ, ఆరోగ్య ప్రాధాన్యం, సమాజంలో తమ స్థానాన్ని పొందే అవకాశాలు ఉండాలి. ఈ హక్కులు అనేక దృష్టిలో వికలాంగుల ప్రాధాన్యతలు అందుకున్నాయి. సామాజిక సమన్వయం వికలాంగుల హక్కులు ఒక ముఖ్యమైన విషయం. సమాజంలో అన్ని క్షేత్రాల్లో పాల్గొనేందుకు వివిధ సమానత సూచనలను అందించుకోవడం ఆవశ్యకం.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

సామాజిక సమన్వయంపై సమాధానాలు, నిర్వహణలు, ప్రాప్తి చేసే అవకాశాలు వికలాంగులకు ఉండాలి. వికలాంగుల శిక్షణ అవకాశాలు వారి ఆత్మాను వ్యవస్థ మరియు వృద్ధికి అత్యంత ప్రాముఖ్యతను పొందింది. వికలాంగులు సమాజంలో తమ యోగ్యతను ప్రదర్శించే సమయంలో విశేష విద్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, సంఘాలు వారి ఆవశ్యకతను అనుభవించే స్థలాలను అందించుకోవడం, అవకాశాలను ప్రదానించే కార్యాచరణ అవసరం. వారి ఆరోగ్యంపై సమాజంలో ఆరోగ్యం, ఆరోగ్య సాధనలు ప్రాధాన్యంగా ఉండాలి. వికలాంగుల హక్కుల ప్రతినిధిగా సమాజంలో ప్రముఖ

0: ముఖ్యమైన పాత్ర అందించుకోవడం, వికలాంగుల వికాసంలో సమాజం పాల్గొనే కార్యాచరణలను పెంచుకోవడం ముఖ్యం. వికలాంగులు సమాజంలో తన అనుభవాలు, అవగాహనలు, అందించే సమాధానాలు ప్రకటించుటకు ఉద్యమించాలి. వికలాంగుల హక్కుల సమాధానాలు సామాజిక ఆర్థిక సమన్వయంలో నిజంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ డిజేబుల్ పీపుల్ అండ్ దర్ ఇంక్లూజివిటీ ఇన్ ద సొసైటీ. డిజేబుల్డ్, హ్యాండిక్యాప్డ్, ఛాలెంజ్డ్ పదాలు ఎన్నో యూజ్ చేస్తున్నారు. రాను రాను సమాజంలో పరివర్తన చెందుతున్న కొద్దీ కొన్ని సాఫ్ట్వేర్ వెర్షన్స్ వచ్చాయన్నట్టు. యూఫెమిజం అంటారు. స్ట్రాంగ్ గా కాకుండా కొంచెం సాఫ్ట్ గా చెప్పాలి, హర్ట్ కావద్దు అని చెప్తారు. కానీ మాటలు పదాలు ఎంత ఉపయోగించినా కానీ వారి బాధ మాత్రం ఏమాత్రం తగ్గించలేము. వారికి కావాల్సింది సింపతి కాదు, మన ఎంపతి. With this very useful information for the disabled people and their inclusivity in the society, this is Chetan signing off for today. I'll get back to you in our next program. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలో పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత భవిష్యత్తు అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగించనున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల రేపటి నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు గుండిసెట్టిపల్లి వద్ద హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రజలకు మెరుగైన వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వంద పడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని ఈమె ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో

ఆయన పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన 5వ ఇన్సైట్ యాన్యువల్ గ్యాదరింగ్ కార్యక్రమంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖకు ఉత్తమ ప్రశంసా పురస్కారం లభించింది. విశాఖలోని నేషనల్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా యోగా

ద్వారా రేపు ప్రారంభించనున్నారు. ఈ నూతన బస్సు సర్వీసును ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రారంభించడం జరుగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, వీధులు జలమయం అయ్యాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఈరోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవయుగ వైతాళికుడు మహాకవి గురజాడ వెంకటప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.

0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.
3: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
4: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
3: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
4: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
6: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
7: హాయ్, హలో, వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:28:26. మనము నామ్ గీత్ గాథ షల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ అండ్ నెక్స్ట్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. 6 o'clock వరకు వింటూ స్టడీ ఉంటూ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఈరోజు 3.79 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వంటి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. నవయుగ వైతాళికుడు మహాకవి గురజాడ వెంకటప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో రేపు ఉదయం 9 గంటలకు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21-22 తేదీల్లో చేపట్టనున్న పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు

సంబంధించి ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈరోజు వారు పర్యటన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్

ఆసియా క్రీడల్లో భారత్కు మరో పథకం దాదాపు ఖాయమైంది. క్రికెట్లో భారత మహిళా జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రాలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన

0: చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లలోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్ డిమాండ్కు తగినట్టు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 50% పైగా లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్త రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటులలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్టంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పిఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అప్తక్ 50 లాఖ్ ఘరో మే రూప్ టాప్ సోలర్ ప్యానల్స్ లగ్ చుకే హై. హర్ ఘర్ కో 80,000 రూపే తక్ కి ఆర్థిక మదద్ ది హై. కుసుమ్ యోజన తహత్ సర్కార్ నే 30 లాఖ్ కిసానో కే ఖేతో మే సోలర్ పంప్స్ లగానే కా కామ్ కియా హై. హమ్నే వన్ నేషన్ వన్ గ్రిడ్ కా అంబిషియస్ ప్రాజెక్ట్ భీ పూరా కర్ లియా.
0: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు.

0: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వొందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ కోరారు. మైభారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:21:37. ఎంటర్ అయిపోదాం కృష్ణా తీరంలోకి. సో మంచి మంచి విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ మనం ఈ రోజు ఏం మాట్లాడుకుందామంటే, కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నాడు ఒక కవి. ప్రపంచంలో కుడి చేతి వాటం వాళ్ళ జనాభానే మెజారిటీ, అండ్ మెజారిటీని ఆమోదించడమే ప్రజాస్వామ్యం కదా. అయితే అంటే కుడి చేతి వాటం వాళ్ళకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. చెప్పాలంటే కొన్ని కొన్ని వస్తువులకు సంబంధించి వారు వాళ్ళు యూజ్ చేయడానికి చాలా అనువైనవిగా ఉండే వస్తువులన్నీ కూడా. బట్ అలాగని లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకంగా కొన్ని వస్తువులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ టాపిక్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు, బట్ ఇప్పుడు

ఏంటి అని అంటే దీనికి సంబంధించి మరి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను, అంటే లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ రైట్ హ్యాండర్స్ కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం ఈరోజు కృష్ణతీరంలో విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఫస్ట్ ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉన్నాను, వింటూ స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు అండ్ మనము నా కృష్ణా తీరంలో చెప్పాను కదా, అంటే లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ రైట్ హ్యాండర్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పి. సో అంటే కుడి చేత్తో రాయడం, తినడం, ఆడడం ఇవన్నీ మనకి సహజంగానే కనిపిస్తాయి, కానీ ప్రపంచంలో 10 మందిలో ఒకరు మాత్రం 9 మందికి భిన్నంగా ఎడమ చేతిని ఈ పనులకు యూస్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ చిన్న తేడానే వాళ్ళని ప్రత్యేకంగా నిలుపుతుందని చెప్పొచ్చు. ఎన్నో అపోహలకు, వివక్షకు, పరిశోధనలకు ఇదే రీజన్ అండ్. కానీ చెప్పాలి అని అంటే కాలం మారిందని చెప్పొచ్చు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్య, బుల్లెట్ దిగిందా లేదా అనే పండుగ డైలాగ్లా ఏ చేయి వాడామన్నది కాదు, పోటీ ప్రపంచంలో నిలదొక్కున్నామా లేదా అనేది ప్రస్తుత సమాజం చూస్తోంది.

సో టీచర్స్ కి సంబంధించి అంటే ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఇన్క్లూడింగ్ చిల్డ్రన్ మార్గదర్శక అనే ఒక బుక్ లో పిల్లవాడు ఎడమ చేత్తో రాస్తున్నాడు కానీ తల్లిదండ్రులు కుడి చేత్తోనే రాయాలని పిల్లాడిపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలని ప్రశ్నించారన్నమాట. సో దీనికి ఎన్సీఈఆర్టీ ఈ విధంగా చెప్పింది ఏంటంటే, భారతీయ

సమాజంలో కుడి చేతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక సాంప్రదాయం. ఎడమ చేతి వాటం పిల్లలను బలవంతంగా కుడి చేతితో రాయించడం అసలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది సహజంగా పనిచేసే విధానానికి ఆటంకం కలిగించవచ్చు అని చెప్పి చెప్పింది అనమాట, స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా చేయడం వల్ల అంటే అంటే ఐ మీన్ లెఫ్ట్ హ్యాండ్తో ఎవరైతే రాస్తూ ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళతో బలవంతంగా రైట్ హ్యాండ్తో రాయించడం వలన పిల్లలు రాయడానికి ఎక్కువ టైం పడుతుందంట, త్వరగా అలసిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తోంది. అంతే కదా, జనరల్గా అంటే సహజ సిద్ధంగా వచ్చే కొన్ని అలవాట్లని మనం ఎలా చేంజ్ చేస్తాం చెప్పండి. అందరూ రైట్ హ్యాండ్తోనే రాయాలని రూల్ ఏమైనా ఉందా? నాట్ ఓన్లీ దిస్, అంటే దీనికి సంబంధించి మాత్రమే కాదు, ఏ పనైనా సరే మనం ఒకలాగా ఆలోచిస్తూ ఉంటాం. మన పేరెంట్స్ కానీ మన సమాజం కానీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆలోచనల నుంచి, ఓ ఇలా చేయాలేమో అలా చేయాలేమో అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే మన బ్రెయిన్ అనేది నిజంగా లిటరల్గా డ్యామేజ్ అవుతుందని చెప్పొచ్చు ఈ ఆలోచనల వల్ల. సో ఇంకా మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:25 అండ్ మనం కృష్ణా తీరంలో మాట్లాడుకుంటున్నాం లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ రైట్ హ్యాండర్స్ గురించి. సో 2 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా చిన్నపిల్లలు రెండు చేతులు ఉపయోగిస్తారంట, తర్వాత ఒక చేతినే ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా ఇద్దరికి కూడా అంటే ఎడమ చేతి వాటం ఉంటే కనుక పిల్లలకు కూడా ఎడమ చేతి వాటం వచ్చే అవకాశం సాధారణం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. అలా అని వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేమని కూడా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. అండ్ అంతేకాదు అంటే గర్భంలో ఉన్న ఎవరైతే ట్విన్స్ ఉంటారో సపోజ్ వాళ్ళు కూడా అన్ని కొన్ని జన్యువులను పంచుకున్నా సరే ఒకరు మాత్రం ఎడమ చేతి వాటం ఇంకొకరు మాత్రం కుడి చేతి వాటం కలిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్రికెట్ కానీ టెన్నిస్ బాక్సింగ్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో ఎడమ చేతి వారికి కొంచెం అంటే కొంచెం ఫెచింగ్ ఉండొచ్చు అని చెప్పి కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు కుడి చేతి వారితో ఆడడానికి అలవాటు పడిపోయి ఉంటారనమాట. సో ఎడమ చేతి వాటం వారిని ఎదుర్కొన్నప్పుడు వారి అంటే వాళ్ళ స్ట్రోక్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ షార్ట్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళ కదలికలు కానీ ఇవన్నీ భిన్నంగా ఉండడంతో ఆపోజిట్లో ఎవరైతే ప్లేయర్ ఉంటారో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంటుందని చెప్పి ఇంకొన్ని పరిశోధనలు చెప్తాను. అంతేనా కాదు, కొన్ని జంతువులు కూడా ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తాయంట, కాకపోతే మనుషుల్లో అంత స్పష్టత వీటిలో కనిపించకపోవచ్చు. కంగారుస్ తినడానికి ముఖం నిమురుకోవడానికి ఎక్కువ ఎడమ కాలిని వాడతాయని చెప్పి పరిశోధనలో తేలింది. అండ్ మగ కుక్కలు ఏవైతే ఉంటాయో అవి ఎడమ పాదాన్ని ఎక్కువగా వాడతాయని చెప్పి కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి అన్నమాట. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియో

0: వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:43. మనమునాం కృష్ణ తీరంలో మాట్లాడుకుంటున్నాం లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ రైట్ హ్యాండర్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. సో చెట్టు నుంచి యాపిల్ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతాన్ని, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి దాన్ని కనుక్కోవడానికి న్యూటన్కి ప్రేరణ అయిందని చెప్పచ్చు. అలాగే తన కొడుకు స్కూల్లో మిగతా స్టూడెంట్స్ కంటే కూడా ఎందుకు ఎక్కువగా రాస్తున్నాడు, అంటే ఐ మీన్ లేటుగా రాస్తున్నాడనే ఒక తండ్రి ఆవేదన ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం కొత్త కొత్త థింగ్స్ని, కొత్త కొత్త ఉత్పత్తుల తయారీకి పురుగొల్పిందని కూడా చెప్పచ్చు. అంటే ఇందాక చెప్పాను కదా, ఒకప్పుడు బలవంతంగా కుడి చేతితో రాయించే తల్లిదండ్రులా కాకుండా కొడుకు ఎడమ చేతి వాటానికి అనుగుణంగా ఉండేలా కొన్ని వస్తువుల తయారీకి ముందడుగు వేసేలా చేసింది ఈ ఆలోచన అనేది. సో ఎందరో లెఫ్ట్ హ్యాండర్స్ చేయూతను, అంటే ఆ చేయూత అందించేలా చేసిందన్నమాట ఈ ఆలోచన అనేది. ఇంకా మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

వింటు ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:49:27. మనం మాట్లాడుకుంటున్నాం లెఫ్ట్ హ్యాండర్స్ కి సంబంధించి. సో లెఫ్ట్ హ్యాండర్స్ కి సంబంధించి చాలా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కొన్ని కొన్ని రకాల వస్తువులు వచ్చినాయి అనమాట, లైక్ బ్లేడ్స్, ఐ మీన్ సిజర్ ఉంటుంది కదా కత్తెర, దాని అలాంటిది. అంటే అందులో ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ కి డిజైన్ చేసిన ఆ సిజర్లో బ్లేడ్స్ అనేవి రివర్స్లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడు కూడా ఎడమ చేతి వైపు తిరిగి ఉంటుందంట. దీనివల్ల కత్తిరించాలనుకున్న భాగాన్ని ఈజీగా కట్ చేసే ఫీల్ అవుతుంది. సో అంతేకాదు పెన్ కానీ, పెన్ను కూడా ఒక ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్బు ఉంటుంది కదా చివర, అది రౌండ్ గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుందంట. దీనివల్ల ఇంక్ అనేది ఫ్రీ ఫ్లో అవుతూ రాయడానికి కొంచెం అనువుగా ఉంటుందంట లెఫ్ట్ హ్యాండర్స్ కి. సో ఇలా చెప్పాలంటే చాలా విషయాలు, ఐ మీన్ చాలా వస్తువులు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్తువులు. ఇలా ప్రతి వస్తువు అంటే ఎడమ చెట్టు వాడటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేశారనమాట. అంటే ఫస్ట్లో దీన్ని యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండడంతో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించేవి, బట్ రీసెంట్గా చూసుకుంటే వీటిపైన అవగాహన పెరగడం అండ్ వినియోగం కూడా పెరగడంతో కొంత ప్రైజ్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. అండ్ అంతేకాదు ప్రత్యేకమైన స్టోర్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 10% మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, మిగిలిన 90% రైట్ హ్యాండర్సే. సో వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తయారైన వస్తువులనే ఇద్దరు వాడాల్సి వస్తుంది చెప్పాలంటే, అంతే కదా. సో మనం ఎవరైతే రైట్ హ్యాండర్స్ ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండే వస్తువులనే లెఫ్ట్ హ్యాండర్స్ కూడా యూజ్ చేయాలి యాక్చువల్గా అయితే. అంటే ఏదైనా ఈజీగా అనిపించవచ్చు మనకి, ఏదైనా కత్తిరించడం కానీ, రాయడం, గిటార్ ప్లే చేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా కష్టంగా అనిపించవచ్చు, చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటాయి. సపోజ్ మనమే ఉన్నాం, మనం రైట్ హ్యాండర్స్ కదా, మనం కనుక లెఫ్ట్ హ్యాండ్తో సీజన్ని కట్ చేయమంటే చేయగలమా? అస్సలు. అందుకనే దీనికోసమే లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని షాప్స్ కూడా వెలుస్తున్నాయి, ఆన్లైన్ స్టోర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయన్నమాట. అంటే పూణేలో ఓ ఫాదర్ తన కొడుకు చదువులో రాణించలేకపోవడానికి కారణం కుడి చేతి వస్తువులను యూజ్ చేయడమే అని గుర్తించారు. సో అలా మొదలైన ఆలోచన ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ అనే దానికి అంకురార్పణ అని చెప్పొచ్చు. సో హైదరాబాద్, పూణేలో పేరెంట్స్ ఇలాంటివి చేసి అంటే ఈ ప్రయత్నాలు అనేవి మ్యాక్సిమం సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఇలాంటి ఆన్లైన్ షాప్స్ కానీ, ఆన్లైన్ స్టోర్స్ కానీ, బయట షాప్స్ కానీ ఇవన్నీ సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఒకప్పుడు మాట్లాడుకుంటే ఎడమ చేతి వాటి వాళ్ళ మీద కొంచెం వివక్ష అనేది ఉండేదన్నమాట, బలవంతంగా వారి అలవాట్లను మార్చడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. బట్ అది ఇప్పుడు మారుతూ వచ్చింది. సో ఇలా మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్గా ఉంది లెఫ్ట్ హ్యాండర్స్కి సంబంధించి. ఇంతకుముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం అండ్ ఈరోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ టాపిక్. బట్ ఆలోచించండి, ఎందుకంటే మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండర్స్, సరే లెఫ్ట్ హ్యాండర్స్ కదా అని అనిపించవచ్చు. బట్ మనం కనుక మనం రైట్ హ్యాండ్తో రాస్తూ ఉండి లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తే ఏదైనా పని చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసి చూసినప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది అన్నమాట.

లెఫ్ట్ హ్యాండర్స్ బాధనే తెలుస్తుంది. సో అది సంగతి. స్టూడియోలో టైం 6:52:30. ఇది ఈరోజు కృష్ణాధీరం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. అమెరికా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన ఎలవేనిల్ వలవరిన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాష్టపతి వలరివన్ అద్భుత ప్రదర్శన కారణంగా దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధాని ప్రసంగిస్తున్నారు. భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు యొక్క 5వ ఎడిషన్ అయిన సెమీకాన్ ఇండియా 2026 నిన్న న్యూఢిల్లీలోని యశోభూమిలో విజయవంతంగా ముగిసింది. రాష్టంలో ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో వంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం, మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగకుండా నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విపత్తును ఒక సవాలుగా స్వీకరించి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట ప్రభుత్వం మానవతా దృక్పథంతో వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు నియోజకవర్గంలోని 130 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. స్వర్ణగ్రామ స్వర్ణవార్డు సచివాలయంలో పనిచేస్తున్న 6 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. 11వ పీఆర్సీలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ విధి విధానాలు వర్తింపచేస్తున్నట్లు పేర్కొంది. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణ సంస్థలను నైపుణ్యంతో కూడిన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సాధన శృంఖల 2026 పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలల శ్రేణిని నిర్వహిస్తోంది. సంస్థాగత సంస్కరణలపై జాతీయ

స్థాయిలో సాగిన చర్చను రాష్ట్రాలకు, స్థానిక శిక్షణ సంస్థలకు విస్తరించడమే ఈ శృంఖల ప్రధాన ఉద్దేశం. ఈ శ్రేణిలో మొదటి ప్రాంతీయ వర్క్షాప్ ఈ ఏడాది సెప్టెంబర్ 29-30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో టైం 7:45. మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలను కలిగిస్తున్నాయని విషయం తెలిసిందేనని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्ट नीति कोरता भूक्षयम वंटिवी असमतुल्यतलकु उदाहरणलनी मुर्मु चेप्पारु. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్తరపర అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గెహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో ఖేతో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో

నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండేసోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండోపాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షెఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది.

0: ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన, దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్శా కె వినోద్, సోనం, ఉత్తమ్, మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికెంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:16:45. మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మనసున్న మనసేకి వెల్కమ్ చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా అడుగుతున్నాను. అంటే నేను మారితే నా చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది అని అనుకోవడం నిజమేనా భ్రమేనా? సో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి 0866-2-4888-14 నెంబర్ పైన. నేను మారితే నా చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది అని అనుకోవడం నిజమేనా భ్రమేనా?

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:22:10 అని మనము నా మనసును మనసులో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నేను మారితే నా చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది అని అనుకోవడం నిజమేనా కాదా అని చెప్పి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు ఎన్నో మంచి మంచి విషయాలు లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ గురించి చెప్పారు, కృష్ణా తీరంలో టాపిక్ నచ్చింది సార్, మా అబ్బాయి కూడా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అక్షరాభ్యాసం నుండి ఎన్నిసార్లు మానిపించినా పోలేదు, ఒక్క భోజనం తప్ప, ఆఖరికి క్రికెట్ కూడా లెఫ్ట్ హ్యాండేనండి. సో అదే చెప్తున్నాను, అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు అంటే తల్లిదండ్రులు అందరూ కూడా. సో ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అదండి సంగతి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ అమ్మరేష్ అండ్ రోజా సార్ బాగున్నారా అంటూ మూసాపేట నుంచి, నేను చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు అండ్ కానూరు నుంచి తాతారావు గారు పంపించారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అక్షరాల భ్రమే అంట, నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాణి జైనుద్దీన్, నేను అడిగింది అది కాదు. ఓకే అక్షరాల భ్రమేనా, ఓకే ఓకే ప్రోగ్రామ్కి వెల్కమ్ సుమని పెడన నుంచి,

ఆన్సర్ భ్రమే అంట, పెడన నుంచి పంపించారు. సుమణీన పేరు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, నేను మారితే నా చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది అనుకోవడం భ్రమ సార్ అని అంటూ, వెరీ నైస్. అండ్ అలాగే శుభ సాయంత్రం మిత్రమా, క్రిష్జీ మా అందరి కోసం వచ్చేసారా, మీకు ఆతరం వినగానే మెసేజ్ పెట్టేస్తున్నాం, ఈరోజు సాంగ్స్ అన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మిస్ చేసుకుంటే వాళ్ళకంటే దురదృష్టవంతులు ఉండరంట, మీ నాడి మాకు తెలుసు, ఎవరిని నొప్పించరు, మీకున్న చాలా గుడ్ హ్యాబిట్ అది. మా స్కూల్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రాసేవాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం కృషి, వాళ్ళకి అదొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ముత్యాలలాగా రాస్తారు, మీ గొంతు కూడా కొంచెం తేడాగా ఉంది, టేక్ కేర్ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్, బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. అలాగే మీ కన్సర్న్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మే క్రిష్జీ, ఇప్పుడున్న కాలంలో మన కోసం మనం చూసుకోవాలి, మనం మారితే లోకం మారుతుందని కూడా అస్సలు 100% కరెక్ట్ కాదు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ హని, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అలాగే హాయ్ సార్ ఎలా ఉన్నారు, లెఫ్ట్ హ్యాండ్ ఫ్యాక్స్ బాగున్నాయి, మీరు అన్నట్టు ట్విన్స్, మా తమ్ముడు కూడా లెఫ్ట్ హ్యాండే యూజ్ చేసేది, బట్ రైటింగ్ మాత్రం బలవంతంగా రైట్ హ్యాండ్తో అలవాటు చేశాడు మా అన్న, సో అదే తప్పు, అమూల్య పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని అంటూ, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు భ్రమ అంటూ పంపించారు. సో అది సంగతి. 7:24:24 స్టూడియోలో టైం. మనమున్న మనసున్న మనసేలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. మీకు ఒక విజయం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని గుర్తు చేసుకుంటారు, గుర్తించుకొని 08662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీకు ఒక విజయం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని గుర్తు చేసుకుంటారు, 08662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:28:15 మనమున్న మనసును మనసేదు. మీకు విజయం వచ్చినప్పుడు మన మొదటి అంటే ఫస్ట్ ఎవరిని గుర్తు చేసుకుంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. మూసాపేట గ్రామం నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్నను గుర్తు తెచ్చుకుంటారంట. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం మమ్మ జనిదిన్ స్నేహభాన జనిదిన్ పంపించారు అమ్మా నాన్నను గుర్తు చేసుకుంటాం అని అంటూ. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మనల్ని కనిపించిన పెద్ద ఓకే మనల్ని కనిపించి పెద్ద చేసిన మనల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రుల తర్వాత మనకి చదువు నేర్పిన గురువులను గుర్తు తెచ్చుకుంటారంట. సో అలాగే అమ్మా నాన్న అంటూ సుమని పెడన నుంచి పంపించారు, వెరీ నైస్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నాకైతే ఒక విజయం వస్తే ముందుగా తల్లిదండ్రులను ఆ తర్వాత నా యొక్క అంతరాత్మ ఈ విజయానికి కారణమని తలుచుకుంటాను క్రిష్ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుడ్ ఈవినింగ్ కిషోర్జీ, నా ఆన్సర్ నేను మా ఫాదర్ని గుర్తు చేసుకుంటాను ఎందుకంటే నేను అన్నింటిలో గెలవాలని ఆయన కోరుకునేవారు అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, వెరీ నైస్. అండ్ నాకు విజయం వస్తే ఫస్ట్ నేను అమ్మకే చెప్తా క్రిష్, ఎందుకంటే మేమంతా ఇక్కడే ఉంటాం కదా. మా పిల్లలకు రిజల్ట్స్ వస్తే కూడా మా నిష్కా హనీ కూడా ఫస్ట్ అమ్మమ్మకే కాల్ చేసి చెప్తారు, షీ ఫీల్స్ సో హ్యాపీ అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, వెరీ నైస్. అండ్ గద్వాల్ జిల్లా నుంచి పెద్ద నరసింహ పద్మబాయ్ వీళ్ళందరూ పంపించారు గురువు అని అంటూ. అండ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ తల్లిదండ్రులను అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ అమూల్య, వాయిస్ చేంజ్ అయింది సార్, హెల్త్ జాగ్రత్త, సక్సెస్ అంటే హ్యాపీ కాబట్టి నా హ్యాపీనెస్ కోరుకునే మా బాబాయ్ పిన్ని గుర్తొస్తారు అని అంటూ, వెరీ నైస్ అమూల్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే 7:29:55 స్టూడియోలో టైం, గుడ్ ఈవినింగ్ కిషోర్ సార్, విజయం వస్తే ఫస్ట్ అమ్మా నాన్న అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వెరీ నైస్. సో మ్యాక్సిమం అందరూ పేరెంట్స్నే గుర్తేసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటారు, సో ఏ సందర్భంలో మీరు హ్యాపీగా ఉంటారు గుర్తు చేసుకొని 0866-2488-148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:34:15. అండ్ మనము నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీరు ఎప్పుడు ఎక్కువగా సంతోషంగా ఉంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. పండుగలప్పుడు అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, వెరీ నైస్. అండ్ నువ్వు మంచివాడివి అన్నప్పుడు అంట కనీసం ఉన్న రెండు పేర్లైనా చదవండి అని అంటే ఎం నరేషన్ రోజా. సో అలాగే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, బరువు బాధ్యతలు నెరవేరినప్పుడు హ్యాపీగా ఉంటామని అంటూ మోమ జనిదిన్ స్నేహభాని జనిదిన్, వెరీ నైస్. అండ్ నేను అనుకున్న పని అయినప్పుడు అని అంటూ సుమని ఫ్రమ్ పెడల నుంచి. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, మనం అనుకున్నది సాధించినప్పుడు మన కళ నెరవేరినప్పుడు అని అంటూ, వెరీ నైస్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కృషి నా సంతోషానికి కారణం, అనుకున్న పది సాధిస్తే మన అంటే ఐఎమ్ సో హ్యాపీ సార్ అని అంటూ. అండ్ అలాగే నేను అనుకునే విషయాలు సక్సెస్ అయితే నాకు హ్యాపీ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ సార్ నేను ఆల్వేస్ నా ఫ్రెండ్స్తో టూర్స్ చేస్తుంటాను, ఆ టైంలో నా హ్యాపీనెస్ అన్డిఫైన్డ్, మళ్ళీ మళ్ళీ అలా జరగాలని కోరుకుంటాను అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. అండ్ అలాగే అన్ హేమంత్ కుమార్ విజయవాడ నుంచి, నేను మా మదర్ని గుర్తు తెచ్చుకుంటాను, ఏదైనా ఒక పనిలో విజయం సాధించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను అని అంటూ, వెరీ నైస్. అండ్ అమూల్య సాంగ్ సూపర్, ఎప్పట్లానే మీ ప్లేలిస్ట్ అదిరిపోయింది. వాళ్ళ కూడా నాకైతే నాకు ఇష్టమైన వాళ్ళతో ఉంటే మాట్లాడితే చాలు, హ్యాపీగా ఉంటా, అంతకుమించి ఇంకేం కావాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ నీ కాంప్లిమెంట్కి అమూల్య. అండ్ అలాగే ఆన్సర్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు అని అంటూ, రేడియోలో మీ ప్రోగ్రామ్ వస్తుంది అనగానే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సులోచన గారు, థ్యాంక్స్ ఎ లాట్. సో అలాగే మీ ప్రశ్నకు జవాబు, మేమంతా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం కృషి, మన దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్న కృషి అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామంటే మాటల్లో చెప్పలేను. కజిన్స్ అందరూ వస్తారు, ఫ్రెండ్స్ కలుస్తాం, వండించి చెప్పలేం కృషి, హాయిగా మైమరిచి నిద్ర కూడా బాగా పోతాము అని అంటూ, వెరీ నైస్. మీరు చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణహాని. అండ్ ఉట్కూరు నుంచి పంపించారు అరుణ మోహన్జీ, వీళ్ళందరూ హాయ్ అన్నప్పుడంట, సో హాయ్ అంటేనే ఆనందపడిపోతారనమాట, వెరీ నైస్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిజి మీరు కూడా చెప్పండి మీ సంతోషానికి కారణం. అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాం అని అంటే నిజంగానే అనుకున్న పని అయినప్పుడు, అనుకున్నాం అనుకున్నట్టు జరుగుతూ ఉండి, ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ఉండి జీవితం హ్యాపీగా ఉంటాం అన్నమాట, అది మాత్రం వాస్తవమే. అండ్ ఎక్కువ సాంగ్స్ వింటున్నప్పుడు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. లైక్ ఒక్కోసారి మ్యూజిక్ చాలా పవర్ ఉంటుందని చెప్తూ ఉంటాను. ఎంత పవర్ ఉంటుందంటే మనం బాధగా ఉన్నప్పుడు ఏదైనా సాంగ్ వింటే, ఐ మీన్ మన ప్లేలిస్ట్ని బట్టి ఉంటుంది అది కూడా. సపోజ్ ఒక్కొక్కసారి మనం కొన్ని రకాల సాంగ్స్ వింటూ ఉంటాం, అలాంటి సాంగ్స్ వింటున్నప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి కొంచెం యాక్టివ్గా పెప్పీ సాంగ్స్, మంచి ఎనర్జెటిక్ సాంగ్స్, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ వింటూ ఉంటాం, అలాంటప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాం అనమాట. లైక్ అంటే నాకు మ్యూజిక్, మనం అనుకున్న పని జరిగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో మంచి మంచి పాటలు వింటున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే మన పేరెంట్స్ అండ్ ఐ మీన్ మన మదర్తో కానీ మనకు ఎవరైతే ఇష్టమో వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు కూడా ఈ పాటలు ఐ మీన్ ఏమీ అవసరం లేదు, జస్ట్ మనం కలిసి మాట్లాడుకుంటే చాలు మనకి ఇష్టమైన వాళ్ళతో, అంతే హ్యాపీగా ఉంటుంది. అండ్ విజయవాడ వివిధ భారతి విన్నప్పుడు అని అంటూ ఎమ్నరేషన్ రోజా, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకెవరు పంపించారు, పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, సాంగ్స్ వినేటప్పుడు అని అంటూ, వెరీ నైస్. అండ్ 8:38 ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

మీకు ఒక కోరిక మాత్రమే నెరవేరితే ఏం కోరిక కోరుకుంటారు? ఒకే ఒక కోరిక నెరవేరుతుందని చెప్పి మిమ్మల్ని ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? 0866 24 3814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:45 అండ్ మనము నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీకు ఒక కోరిక మాత్రమే నెరవేరితే ఏం కోరిక కోరుకుంటారు అని చెప్పి మా కుటుంబాన్ని చల్లగా చూడమని అని అంటూ ఎం మురహరి యశోద జానకిరాజు వెరీ నైస్ అండ్ ప్రపంచం అంతా పీస్ఫుల్గా ఉండాలి అని అంటూ సుమని పడెన నుంచి వెరీ నైస్ అండ్ సార్ హెల్దీగా ఉండాలని కోరుకుంటాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వెరీ గుడ్ అండ్ ఎవరిని బాధ పెట్టకుండా ఎవరు బాధపడకుండా అందరూ సంతోషంగా ఉండాలి అని అంటూ అనంతపురం నుంచి అనురాధ గారు వెరీ నైస్ అండ్ అమూల్య ఒక్క కోరిక అంటే ఎలా చాలా ఉంటాయి సో ఆ అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటా ఒక్క కోరిక అంట సో సూపర్ టాలెంటెడ్ అనమాట అండ్ వెరీ నైస్ అండ్ కిషోర్జీ నా ఆన్సర్ బ్రహ్మ మానస సరోవరంలో స్నానం చేసి కైలాస శిఖర దర్శనం కావాలని కోరుకుంటాను అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు వెరీ నైస్ ప్రొద్దుటూరు నుంచి అండ్ కానూరు నుంచి తాతారావు గారు మీ వాయిస్లో స్పీడ్ స్లో అయింది కిషోర్ గారు అని అంటూ సో ఈరోజు కొంచెం స్పీడ్ తగ్గించానమాట నేనే అండ్ అలాగే మీ ప్రశ్నకు జవాబు లోకా సంస్థ సుఖినో భవంతు అని అంటూ కృషి అందరితో పాటు మనకి వస్తుంది మన కోసమే కోరుకోవడం స్వార్థం అనిపిస్తుంది మీకు తెలుసా ప్రతిరోజు మీ గురించి కూడా భగవంతుడిని కోరుకుంటామని అంటూ థ్యాంక్స్ ఏ లాడ్, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అంటే అన్కండిషనల్ లవ్కి ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ అండ్ అనౌన్సర్ శ్రోతలు ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, సూపర్ క్వశ్చన్స్ చాలా చాలా బాగుంది మీ ప్రోగ్రామ్ అని అంటూ ఎన్ హిమ్మత్ కుమార్ విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మీ ఆన్సర్ నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు, భలే ప్రశ్న. నన్ను ఒక్క కోరిక కోరుకోమనంటే ఆరోగ్యం ఆనందంతో పాటు ప్రశాంతమైన జీవితం అని అంటూ పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు చూపు రావాలని కోరుకుంటాను అని అంటూ వై వెంకటరెడ్డి గారు లక్వరం నుంచి అర్రేరే, డెఫినెట్గా నాకు కూడా ఏదైనా కోరిక వస్తే ఇలాంటి మంచి మంచి కోరికలు కోరుకుంటాను. అండ్ అలాగే మరి మీరేం కోరుకుంటారు సార్ అని అంటూ చెప్పానుగా ఇలాంటి మంచి మంచి కోరికలు ఎవరికైతే ఏ ప్రాబ్లం, ఐ మీన్ నేను కూడా అంటే నాకు కూడా ఒక థాట్ ఉంది చిన్నప్పటి నుంచి, ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి అని అంటే నేను ఏదైతే అనుకుంటానో జరగాలని కోరుకుంటాను అనమాట. సో చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి నేనైతే నేను కోరుకున్నట్లు జరిగితే అంతే చాలు స్వామి అని కోరుకుంటాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే అనమాట, నేను ఏదైతే కోరుకుంటానో జరగాలి. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి పంపించారు, రెండవ కోరిక కూడా తీర్చు స్వామి అని అంటూ కోరుకుంటారంట. సో అది సంగతి, చాలా కోరికలు ఉన్నాయి అందరికీ. 7:47 స్టూడియోలో టైం, మనము నా మనసును మనసులో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. మీరు అంటే మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది డెఫినెట్గా. సో మనం చేసే పనికి దానికి అసలు సంబంధమే ఉండకపోవచ్చు, బట్ మన టాలెంట్ అనేది మనకు తెలుసు మనలో ఉంటుంది అన్నమాట.

అంటే ఎప్పుడో అప్పుడు ఏదో సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. అండ్ లేదా ఆ సందర్భాలు రాకపోయినా సరే మన టాలెంట్ ఏంటో మనకు తెలుసు. ఆ టాలెంట్ ఏంటి, 08662438144 ఈ నెంబర్ పైన వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని నుంచి పంపించారు, క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, ఈవినింగ్ అయిపోయి చాలాసేపు అయింది, గుడ్ ఈవినింగ్ మీకు కూడా. సో అది సంగతి, మీలో ఉన్న ఒక టాలెంట్ ఏంటి, 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మనసున్న మనసులో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ 7 గంటల 39 నిమిషాలకు పంపించారంట ఆన్సర్. నేనైతే చదవలేదంట, బై మిస్టేక్. ఎప్పుడైనా మిస్ అయితే అయ్యి ఉండొచ్చు,

సర్వే జన సుఖినో భవంతు అని అంటూ కోరుకుంటాను అని అంటూ పంపించారు. వెరీ గుడ్. నిజామాబాద్ నుంచి మమ జనిదిన్, స్నేహభావని జనిదిన్. అలాగే మూసాపేట గ్రామం నుంచి ఎం నరేషన్, రోజా. అందరినీ గౌరవించడమా? సో అది ఓకే. టాలెంట్ అని అడిగాను నేను. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, టాలెంట్ అంటే చెప్పలేను కానీ చెప్పిన టైంకి పనికి హాజరవుతాను అని అంటూ. వెరీ నైస్. అండ్ అమూల్య, నాకు అసలు టాలెంటే లేదు, ఎనీవేస్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అని అంటూ. అండ్ ఒక్కటి సార్, టేక్ కేర్ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. మళ్ళీ నేను ఫ్రైడే సాయంత్రం 5 గంటలకు కలుస్తాను మీ అందరినీ. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, అందరితో కలుపుకోలుగా ఉండడం అదే కొన్నిసార్లు రిస్క్ తెస్తుంది అని అంటూ. అండ్ సాంబశివరావు గారు వేటపాలెం నుంచి, హార్డ్ వర్క్ అంట. అండ్ పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ చేసేవాడిని, ఇప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉంటాను, అదే నాలోని టాలెంట్ అని అంటూ. వెరీ నైస్. అండ్ ఒక్క మనీ తప్ప ఏ విషయంలో అయినా హెల్పింగ్ చేస్తాను అని అంటే, అన్ హేమంత్ కుమార్ విజయవాడ నుంచి. అండ్ సార్ నా ఆన్సర్, నేను ఒక పర్సన్తో డైరెక్ట్గా చూసి మాట్లాడితే ఆ పర్సన్ని కరెక్ట్గా ఓకే అది నా టాలెంట్ అంటే ఆ పర్సన్ జడ్జ్ చేయగలరు అనమాట, ఎలా ఉంటారు ఏంటి అనేది. ఆ విషయం అందరితో చెప్తారు, యువర్ అసెస్మెంట్ కరెక్ట్ ఓకే అని అంటూ చెప్తారంట. సివి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. వెరీ నైస్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మంచి మంచి ప్రశ్నలతో జవాబులు మెసేజ్లను చక్కగా చదువుతూ ఉన్న మీకు ధన్యవాదాలు క్రిష్. లాస్ట్ వేసిన ప్రశ్నకు అని అంటూ, చిన్నప్పటి నుంచి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, ఉదయాన్నే 5కి లేవడం, అలా అలవాటైపోయింది సార్ ఇప్పటి వరకు అని అంటూ. వెరీ నైస్. అండ్ మీలాగనే మేము కూడా రోజు సాంగ్స్ వింటూనే ఉంటాం క్రిష్జీ. మ్యూజిక్ మనల్ని మ్యాజిక్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. బీ పాజిటివ్, బీ బ్రేవ్ క్రిష్జీ. మా టాలెంట్ ఏంటంటే అందరినీ చాలా క్లోజ్గా కలుపుకుంటూ వెళ్ళిపోతాం అని అంటూ. మా ఫ్రెండ్సే అడుగుతారు క్రిష్జీ, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని, ఏమో దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటాం అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. వెరీ నైస్. అండ్ రేడియోలో పాటలు వింటూ రాసుకోవడం, పాట మొత్తం రఫ్గా రాసుకొని మళ్ళీ కాపీలో రాయడం అని అంటూ ఎం మురహరి యశోద జానకి రాసి. వెరీ నైస్. అండ్ నేను ఇలా పాటలు పాడడంలో చిన్నపటి ప్రతిభను ఓకే చిన్నపాటి ప్రతిభను కలిగి ఉన్నారంట వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. వెరీ నైస్. అండ్ అలాగే కిషోర్ గారు ఈరోజు మనసును మనసేలో అత్యంత అమూల్యమైన ప్రశ్నలు అడిగారు, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ జనిదిన్, స్నేహభాన జనిదిన్. వెరీ నైస్. అండ్ నమినరేషన్ రోజా, ఈరోజు మీ షో చాలా బాగుంది అని అంటూ పంపించారు మూసాపేట నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను యోగా 10 రోజులు నేర్చుకోవడం వల్ల నేను మగ్గం చీరలో నేస్తే ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు, నన్ను చాలా బాగా నేస్తున్నారు అని అన్ని. ఎడమ చేతి వాటి గురించి చాలా బాగా చెప్పారు, నాకు తెలిసి ప్రతి గ్రామంలో ఉంటారు, మా ఊర్లో ఉన్నారు అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్ని షేర్ చేసుకున్నందుకు. వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ. అండ్ రేడియోలో పాటలు వింటూ రాసుకోవడం, పాట మొత్తం ఇది ఆల్రెడీ చదివాను నేను, ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆధునం నుంచి పంపించారు, సార్ నేను అందరితో నచ్చే విధంగా ఉంటాను అని అంటూ పంపించారు. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు దేవ ఇంద్రాబాయ్ అండ్ గోవర్ధన్ రావు గారు, పనిచేయడం అనంట. సో నేను యాక్చువల్గా అడిగింది ఏంటంటే, మీలో ఉన్న ఒక స్పెసిఫిక్ టాలెంట్ ఏంటి అని చెప్పి, లైక్ సింగింగ్ కానీ డ్యాన్సింగ్, ఇలా రకరకాల టాలెంట్స్ ఉంటాయి కదా, వాటి గురించి అడిగాను. బట్ మీరు చాలా డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు, నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇదైతే. నేను ఈసారి చూద్దాం ఆ క్వశ్చన్ గురించి, నెక్స్ట్ ఫ్రైడే వచ్చినప్పుడు సేమ్ ఆన్సర్ అడుగుతాను, బట్ ఈసారి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించండి. ఎనీవే ఈ సాంగ్తో బై బై చెప్పేస్తున్నాను, మనసును మనసేకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్గా 8 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డ్యూయెట్ లో లవ్లీ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత షూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల రైతులు, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా తాత్కాలిక మధ్యంతర ప్రణాళికలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రైతులను ఆదుకోవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్లో జన్యు పరీక్షల కేంద్రాన్ని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు ప్రారంభిస్తారు. సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఊటుకూరు రోడ్డు నుంచి పైడేటి మీదుగా ఎర్రగుంట తిరుమల దేవరపల్లి గ్రామాల వరకు 2.10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత భూమిపూజ చేశారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో ఈరోజు నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలేషియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా తీసుకువస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనపరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2026 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని, జర్నలిస్టులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె సదాశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27

తేదీ ఆదివారం ప్రసారం కానుంది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:11 సెకండ్లు అండ్ శర్వాణి నెల్లూరు నుంచి హలో క్రిషి, ఎలా ఉన్నారు? చాలా రోజులకు వింటున్నాం నాలో ఉన్న టాలెంట్ కుకింగ్ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నట్లే ఉంటుంది, షో అప్పుడే అయిపోయిందా క్రిషి అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాణ్ హని, థ్యాంక్ యూ సో మచ్. సో అయిపోయింది, టైం మన చేతుల్లో కంట్రోల్లో పెట్టుకోలేం కదా. అండ్ అలాగే ముగ్గులు వెరైటీలు వంటలు చేయడం అనంట, గుడ్ డ్రాయింగ్స్ వేస్తాను అని అంటూ, పెయింటింగ్స్ అని అంటూ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వెరీ నైస్. సో అది సంగతి, థ్యాంక్ యూ సో మచ్. సో టైం చెప్పాను కదా, మన కంట్రోల్లో ఉండదు, మనం ఏం చేయలేం, టైంని ఫాలో అవుతూ వెళ్ళిపోవడం తప్ప. ఎనీవే, ఈరోజు నేను కూడా ఎంజాయ్ చేశాను మీ అందరితో పాటు, మీతో ఇంటరాక్ట్ అవ్వడం ఎప్పుడు నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అండ్ ఈ టైం డ్యూయట్ లో లవ్లీ డ్యూయట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియో

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వాతావరణం పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను అడ్డుకునేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని, జీవ వైవిధ్య క్షీణత, నీటి ఎద్దడి, భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలే సే అధిక్ ఔర్ బడీ హుయి ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై. ఫుడ్ సెక్యూరిటీ, స్వాస్థ్య ఔర్ ఆర్థిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర్ ప్రభావ సామ్నే ఆ రహా హై. సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియోం ఔర్ కార్రవాయీ కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है, जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం హైలెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా ఇందులో 471 మైభారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని

0: నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ్ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మరో 6000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండ చర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా జీఎస్టీ, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
1: जापान में नगोया में एशियन गेम्स का आयोजन हुआ है. भारत के एथलीट भी एशियन गेम्स में भाग ले रहे हैं. उसका हौसला बढ़ाने के लिए संडे ऑन साइकिलिंग करके उसको चीयर फॉर भारत करा है. मेरा विश्वास है कि हमारे एथलीट अच्छा परफॉर्मेंस करके भारत का गौरव बढ़ाएगा.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్ట్రపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడి పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0తో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0తో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0తో, సింగపూర్పై 3-2తో వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా ఈ నెల 22వ నాటికి తీవ్ర వాయుగుండంగా

0: మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని, 23, 24 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి రుతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా, మహిళల క్రికెట్లో భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:35. ఈ టైం మధుర స్వరాలకి వెల్కమ్ చెప్పేస్తూ ముందుగా కొన్ని పాటలకు వయసు ఉండదు. కొన్ని సంవత్సరాలు గడిచినా ఆ పాట మొదలవగానే మనసులో అదే ఫ్రెష్నెస్, అదే ఫీలింగ్, అలాంటి అందమైన మెలోడీనే ఇప్పుడు మనం వినబోతున్నాం. లేత లేత గాలివానల్లో ఫ్రమ్ ద మూవీ రావి చందమామ. ఆ రోజుల్లో వచ్చిన పాటల్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే పాటలో మ్యూజిక్ మాత్రమే కాదు ఒక అందమైన మూడ్ కూడా ఉండేది. ఈ పాట వింటూ ఉంటే చందమామ వెలుగులో నడుస్తున్నట్టుగా ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. మరి ఈ పాట మీకు తెలుసా లేదా? నిజానికి ఈ పాట ఈ సినిమాలో ఉండదు, కానీ బ్యూటిఫుల్ సాంగ్. ఇదే సాంగ్ మీ అందరి కోసం మధుర స్వరాలలో ముందు ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

మనమున్నా మధురస్వరాలలో 90s చివర్లో 2000 ప్రారంభంలో వచ్చిన కొన్ని పాటలు, వాటిని వింటూ ఉంటే ఆ కాలం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది, కాదు వినిపిస్తూ ఉంటుంది. మంచి మెలడీ, అందమైన పిక్చరైజేషన్, మనసులో నిలిచిపోయే మ్యూజిక్, అలాంటి పాటల్లో ఒకటి ఓం నమామి. ఆవిడ మావిడే ఈ మూవీలో నుంచి వచ్చిన ఈ పాటకు ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ఫీల్ ఉంది. ఆ రోజుల్లో సినిమా పాటలు అంటే పాట వినగానే సినిమా సీన్ కూడా గుర్తొచ్చేది, ఆ సీన్తో పాటు మన జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చేవి. మరి ఈ పాట మీకు ఎలాంటి జ్ఞాపకాలని గుర్తు చేస్తుందో ఈ పాట వింటూ మీరే గుర్తు తెచ్చుకోండి. అండ్ దిస్ ఈజ్ యువర్ క్రిష్ బ్రింగింగ్ యువర్ మెమరీస్ బ్యాక్ త్రూ మ్యూజిక్. మనమున్న మధుర స్వరాలలో వింటూ స్టేట్యూ.

మనమున్నాం మధుర స్వరాలలో. కొన్నిసార్లు పాటగా బయటకు వచ్చేది, నైంటీస్లో వచ్చిన పాటల్లో ఈ భావన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సింపుల్గా ఉండే పదాలు, మధురమైన సంగీతం, మనసును సాకే స్వరం, అందుకే ఆ పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా మనకి ఇంకా గుర్తుండిపోతాయి. అలాంటి పాటే నాలో ఉన్న ప్రేమ ఫ్రమ్ ద మూవీ.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో సమయం 10:11 సెకండ్లు. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలేకి స్వాగతం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బును ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.